శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈనాటి మన నిజామాబాద్ ఎఫ్ఎం ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 10వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రీ సూర్యభగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోక రక్షణమునకై ప్రతినిత్యము ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు. గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వపీడలను హరించువాడు, సంతాన ప్రదాత, ఐశ్వర్యదాత. కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు, స్త్రీ వ్యామోహమును చదించిన వారికి వ్యాధి శోక కష్ట నష్ట నివారకుడు సూర్యభగవానుడు. ఆ ఆదిదేవునకు నమస్కారము, బ్రహ్మ విష్ణు శివాత్మకునకు జోహారు అని సూర్యాష్టకమున వివరింపబడినది. నిత్యము పఠించిన వారికి, మననము చేసుకున్న వారికి, శ్రవణము గావించిన వారికి సర్వశుభములు సమకూరును.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం విన్నారు. శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సూర్యదేవుని భక్తి గీతాలు అలాగే క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధా కార్యక్రమంలో డానియల్ గారు తెలియజేసే మహితోక్తులు.

మానవునిలో ఉండవలసిన జీవిత లక్షణములు. ఒకటి, స్వార్థరహితమైన జీవితము, జాలి కరుణ కలిగిన జీవితము, పాపరహితమైన జీవితము. స్వార్థరహితమైన జీవితము, మానవుడు సంఘజీవి, సమాజంలో జీవించు ప్రతి వ్యక్తిలోనూ స్వార్థం ఉన్నది. తద్వారా మానవుని జీవిత స్థితిగతులలో అనేక మార్పులు సంభవించుచున్నవి. స్వార్థము వలన మోసము, ఈర్ష్య, పగ, కక్షలు, హత్యలు, కుట్రలకు దారితీస్తున్నది. వీటన్నిటిని మానవుడు ఎదుర్కొంటూ సమాజంలో జీవించుతున్నాడు. అయితే మానవుడు సరి అయిన జీవితము, శాంతి, సమాధానము, నెమ్మదిగా జీవించాలంటే ప్రతి వ్యక్తిలోనూ స్వార్థరహితమైన జీవితం కలిగి ఉండాలి. స్వార్థరహితంలో ప్రేమ, ఓర్పు, సహనము అనే ఈ మూడు కలిగి ఉన్నాయి. ప్రేమ సమస్త పాపములను కప్పివేస్తుంది, ఓర్పు శ్రమలను భరించుతున్నది, సహనము కోపమునకు చోటివ్వక మర్యాదను కాపాడుచున్నది. ప్రతి మనుష్యుడు స్వార్థరహితమైన జీవితమును జీవించాలని అనేక మందికి బోధించుదురు కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. ప్రపంచ శాంతికి పోరాడదామంటారు కానీ కుటుంబ సమస్యలతో కొట్టుకు చస్తుంటుంటారు ఈనాటి జనులు. అయితే నేటి సమాజంలోని అనేక మంది ఈ యొక్క స్వార్థరహితమైన జీవితమును జీవించలేకపోవడానికి వారి యొక్క పరిసరాల ప్రభావము మరి దోహదం చేస్తుంది. రెండవదిగా, జాలి కరుణ కలిగిన జీవితము. ఈ రోజుల్లో మానవుల్లో ఏ కోసమున జాలి కరుణ కనబడట్లేదు. ఇతరుల పట్ల ప్రేమను కలిగి జీవించటం అనేక మందికి సాధ్యపడటలేదు.

0: సాటి మానవుని పట్ల ప్రేమ లేని వాడు దేశమును ప్రేమిస్తున్నాడని ఎట్లు చెప్పగలము? దేశమంటే మట్టి కాదై, దేశమంటే మనుషులై అనే ఈ సూక్తి మనకు బాగా తెలుసు. దేశములో సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, పండితులు, పామరులు ఉన్నారు. సామంతులు సామాన్యుని పట్ల జాలి కరుణ కలిగి జీవించాలి. ధనికులు దరిద్రులను చూసి అసహించుకోకుండా దరిద్రులను చేరదీసి తగిన రీతిలో సహాయం చేయుట, పండితులు తమకున్న పాండిత్యము చూసి పామరుని చిన్నచూపు చూడకుండా వారిని చైతన్యవంతులను చేయడం. మానవుల్లోని మూడు లక్షణములు దాగి ఉన్నవి: మానవత్వము, దైవత్వము, రాక్షసత్వము. మానవుడు రాక్షసత్వము విడిచి మానవత్వంతో, దైవత్వంతో జీవించిన ఎడల ఇతరుల పట్ల జాలి కరుణ కలిగి జీవించగలం. తద్వారా సమాజము బాగుపడుతుంది. అలాగనని ఇరుగు పొరుగు వారి యొక్క అభివృద్ధిని కూడా మనం కనులారా చూస్తాం. ఇతరులను ప్రేమించే రీతిలోని మనము జాలి కరుణ కలిగిన జీవితాన్ని చూసినప్పుడు అనేక మార్లు ఇతరులను, అంటే ఒక సూక్తి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఈ భావన మన జీవితంలో చూస్తాం. పాపరహితమైన జీవితము. మానవుడు జన్మపాపి, కర్మపాపి అని సర్వమతములు ఘోషించున్నవి. ఎంత నిష్ఠాగరిష్ఠులైన మనుషుల్లో పాపము చేయుచున్నారు. ఒకటి, కంటి చూపుల ద్వారా చెడు చూడటం. రెండవది, నోటి మాటల ద్వారా చెడు మాట్లాడడం. హృదయ తలంపుల ద్వారా చెడు వినడం ద్వారా. తద్వారా మనుషుల్లో కక్షలు పెంచుకొని ఇతరులకు కీడు చేయటం వంటివి పనుల ద్వారా మనుష్యుడు పాపి అయి, శాపి అయి సమాజంలో నత్తనడక నడుస్తూ ఉన్నారు.
1: శ్రోతలు, ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో డానియల్ గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అంతి తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి తెలుపుతూ

0: రిక్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఈ రోజు చాలా మంది రైతులు, ఇంతకు ముందు మనం టార్గెట్ తక్కువ ఉన్నా ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వారందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ, వాళ్ళు వరి పండించడం అని కానీ, ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి యాడాన్. వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్భంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మరో 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకోపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకని 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరు పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్టంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
3: పూలపల్లి, ఆగర్రు, వెలివెల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8.34 కోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్ళేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్ళు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనూ చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

0: రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్ పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు, ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. గుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వెంగళపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య కర్ణాటక తెలంగాణయోః యాత్రార్థం ప్రతిష్ఠతే. సహ బెంగళూరునగరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సంస్థానస్య పంచచత్వారింశత్తమీం వర్షపూర్తిం ఏతస్య సంస్థాపకస్య గురుదేవ శ్రీ శ్రీ రవిశంకరస్య సప్తతితమం జన్మదివసం చ ఉపలక్ష్య ప్రకల్పితే ఏకస్మిన్ సమారోహే సహభాగం కరిష్యతి. శ్రీమోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరిసరే నవనిర్మితస్య ధ్యానమందిరస్య ధ్యానకక్షస్య చ ఉద్ఘాటనం కరిష్యతి. ఏతత్ కార్యక్రమాత్ పూర్వం సహ ఏకాం సభాం సంబోధయిష్యతి. సమారోహాత్ అనంతరం ప్రధానమంత్రి హైదరాబాదే ప్రాయః 400-900 కోటి రూప్యకాణాం అనేకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కరిష్యతి. శ్రీమోదీ హైదరాబాద్ పణజీ ఆర్థిక వీథికాయాం 67-100 సంఖ్యాకే రాష్ట్రీయ రాజమార్గే చతుర్భాగపరక మార్గ నిర్మాణస్య ఆధారశిలాం అపి స్థాపయిష్యతి. ప్రధానమంత్రి వరంగలే పిఎం మిత్రా పార్క్ ఇత్యేతత్ ఉద్యానం అపి ఉద్ఘాటయిష్యతి. అపి చ సహ హైదరాబాదే అత్యాధునికం కర్కరోగపరం ఏకం చికిత్సాలయం అపి లోకాయ అర్పయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక తెలంగాణయోః యాత్రానంతరం అద్య గుజరాతం అభిగమిష్యతి. ద్విదివసీయ యాత్రాయాః ప్రథమే దినే అద్య సః జామనగరం ప్రాప్నోతి. తదనంతరం ద్వితీయే దినే అర్థాత్ శ్వః సః సోమనాథ మందిరస్య జీర్ణోద్ధారస్య 75 వర్షపూర్త్యవసరె ఆయోజితే సోమనాథామృత మహోత్సవే సహభాగం కరిష్యతి. ప్రధానమంత్రి అనేకేషు ధార్మికేషు, సాంస్కృతికేషు చ కార్యక్రమేషు సహభాగం కరి.

0: भविष्यति। सुवेन्दुः अधिकारी ह्यः पश्चिम बंगालस्य नूतन मुख्यमन्त्रित्वेन शपथं गृहीतवान्। इत्थं पश्चिम बंगाले भाजपेति दलस्य प्रथमं प्रशासनं संघटितम्। कोलकातायां ब्रिगेड परेड ग्राउंड इति स्थले आयोजिते भव्ये समारोहे राज्यपालेन आर एन रविणा श्री सुवेन्दुः अधिकारी पदगोपनीयतायै प्रतिश्रावितः। तेन सह अन्ये पञ्चमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं गृहीतवन्तः। अत्रावसरे प्रधानमन्त्री, केन्द्रीय गृहमन्त्री, रक्षामन्त्री, भाजपादलाध्यक्षः, अनेके मुख्यमन्त्रिणः, मन्त्रिणः, वरिष्ठाधिकारिणश्च उपस्थिताः आसन्। टीवीके दलप्रमुखः सी जोसेफ विजयः तमिलनाडु राज्यस्य नूतन मुख्यमन्त्रित्वेन अद्य प्रातः 10 वादने शपथं ग्रहीष्यति। तेन सह अन्ये नवमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं ग्रहीष्यन्ति। तत्रान्तरे ह्यः नूतन सर्वकार रचनायै टीवीके दलेन प्रमाणितं यत् तत्पार्श्वे 20+ विधायकानां समर्थनं वर्तते। प्रधानमन्त्री ग्राम सड़क योजनायाः 25वीं वर्षपूर्तिम् उपलक्ष्य मध्यप्रदेशे सीहोर जनपदस्य भैरुन्ता स्थले अद्य रजत जयन्ती समारोहः आयोजयिष्यते। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अस्य कार्यक्रमस्य अध्यक्षतां करिष्यति। भारतीय ऋतु विभागेन आगामिषु द्वित्रेषु दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईकलेषु प्रचंड वृष्टेः संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इंडियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आदौ पणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजय लक्ष्यं स्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:00. ప్రసార వివరాలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు ఈనాటి ప్రసార వివరాల్లో. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అలాగే ఈ ఉదయం 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అలాగే ఈ రోజు యొక్క ప్రత్యేకత మాతృదినోత్సవం గురించి కొన్ని మాటలు పాటలు వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె సవితారాయణ గారు కొన్ని వివరాలు తెలియజేస్తారు. అనంతరం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రెటీనా వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో కంజర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిల కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు. ఇక 9:00 వాట్సాప్ సందేశం ద్వారా కోరిన పాటలు వింటారు హృదయ రాగాలు కార్యక్రమంలో. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12

గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సాయంత్రం 4:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి. సాయంత్రం 5:00 తిరిగి రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. అలాగే సాయంత్రం 5:30 తిరిగి రాత్రి 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. సాయంత్రం 5:45 తిరిగి 6:35 సినీ సరాగాల మాలిక సినీ రంజన్ వింటారు. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 ప్రసార వివరాలు ప్రసారమవుతాయి. 7:45 సినిమా పాటలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరే సంగీత సభా కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషర్మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వాడుగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయపాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏ

0: విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజల్లో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతో మంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్దత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గిర్మిటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఉన్న వీసీకే ఐఏఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మే 13వ తేదీలోపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగట్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్దతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందు

0: ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజులు ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిషా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటి పూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జయింట్స్ తో తలపడుతుంది. మరొక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్ లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకత వింటారు, అలాగే ప్రభుదే గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు సలహాలు తెలియజేస్తారు. అనంతరం కొన్ని మాటలు పాటలు వింటారు మాతృ దినోత్సవం గురించి. అలాగే 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ ఐ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి కార్యక్రమంలో రెటీనా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ గారు తెలియజేసే సలహాలు వింటారు.

ముందుగా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమాన్ని ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. ఓపిక చాలా అవసరం. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ వే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దేశభక్తిని చాటి ప్రబోధ గీతం.

దేశభక్తిని చాటి చక్కని ప్రబోధి గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. విద్యల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తూ

0: వాళ్ల ఆనందంలోని తమ సంతోషాన్ని చూసుకుని అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడువల తామరా సైబాల్,
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
7: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
8: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: విరామానంతరం ప్రభాతలహరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మే నెలలో వచ్చే 2వ ఆదివారం రోజున మదర్స్ డేను జరుపుకుంటారు. నిస్వార్థమైన తల్లి ప్రేమను, తల్లి చేసిన త్యాగాలను గౌరవించడానికి జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు మదర్స్ డే అనగా మాతృదినోత్సవం. సంవత్సరంలో అమెరికన్ సామాజిక కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి మరణాంతరం తల్లుల సేవలను గౌరవించాలని ఈ రోజును ప్రారంభించారు. 1914వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీనిని అధికారికంగా ప్రకటించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే 2వ ఆదివారం నాడు మదర్స్ డేగా జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవం అమ్మ. దేవుడు మనకు అమ్మ నాన్నలను కనిపించే దైవంగా పూజించాలని ఇచ్చాడు. ముఖ్యంగా అమ్మ ప్రేమ అత్యంత పవిత్రమైనది, అనంతమైనది. ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు తన పిల్లలు, కుటుంబం కోసం పడే కష్టాలు, చేసే త్యాగాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ప్రేమ కల్తీ లేనిది మరియు నిస్వార్థమైనది.

0: నిజంగా చెప్పాలంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువని, ఈ జన్మ సరిపోదు. మరిన్ని విషయాలు వింటారు 7:45. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్స్. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ కె సవితారాణ్ గారు తెలియజేసే సలహాలు సూచనలు.
1: ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
1: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు మెరుగైన వైద్యం మన నిజామాబాద్ ఉందిక.
1: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
4: నమస్తే సార్.
3: మేడం గారు, ఇప్పుడు ఎండలు బాగా మెండుగా ఉన్నాయి, చాలా భయంగా ఉంది వాతావరణం కూడా. మనం నిప్పుల కుంపటి పక్కన కూర్చున్నట్టుగా ఉంది.
4: అవును సార్.
3: మరి గర్భిణీ అనగానే మనకు అన్ని జాగ్రత్తలు ఆ సమయంలో పాటించవలసిన అవసరం ఉంటుంది. గర్భిణీ అనగానే మనకు గుర్తొచ్చేది జాగ్రత్తల సమయం అని.
4: అవును సార్.
3: మరి ఈ ఇలాంటి ఎండలో, ఇలాంటి మండుటి ఎండల్లో ఒక గర్భిణీ, అంటే ఒక మామూలు ఇంట్లో నివసిస్తున్నటువంటి గర్భిణీ, తనకి ఏసీ ఉండకపోవచ్చు, కూలర్ ఉండకపోవచ్చు, మామూలుగా ఫ్యాన్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, అలాంటి గర్భిణీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తన ఆరోగ్యాన్ని, తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది?
4: అయితే మీరు అంటున్నారు కదా సార్, గర్భిణీకి అన్ని జాగ్రత్తలు, కానీ గర్భిణీకి స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే, ఒక స్త్రీ గర్భిణీ అయినప్పుడు తన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ పుట్టబోయే బిడ్డే

0: తయారీ అవ్వడము, పెరగడము, దానికి సంబంధించిన యాక్టివిటీస్, సో గర్భాశయం పెరగడము, ఉమ్మనీరు పెరగడము, మాయ పెరగడము, బ్లడ్ వాల్యూమ్ పెరగడము, బాడీలో బ్రెస్ట్ టిష్యూ పెరగడం, అంటే భయంకరమైన మెటబాలిక్ రేట్ పెరుగుతుంటుంది. అంటే గర్భిణీగా ఉన్నప్పుడు మెటబాలిక్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో తన శరీరంలో కొన్ని వందల వేల మార్పులు జరుగుతూ ఉంటాయి. అది అంటే వర్క్ ఎక్కువ జరిగినప్పుడు వేడి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కామన్ కదా. సో ఆ గర్భిణీ స్త్రీలో ఇవన్నీ మార్పులతో తనకి మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. సహజంగానే గర్భిణీ స్త్రీలో వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఆ వేడికి ఈ సమ్మర్ తోడైందనుకోండి, ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మామూలు వాళ్ళకి తీసుకునే జాగ్రత్తల కంటే గర్భిణీ స్త్రీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే తన మెటబాలిక్ రేట్ పెరుగుతుంది గర్భిణీగా ఉన్నప్పుడు. తర్వాత తన బాడీలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో బాడీలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకి ఈ వేసవి కాలం అనేది ఒక గట్టు పీరియడ్, అంటే టఫ్ పీరియడ్. అంటే ఈ సమ్మర్లో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్త హైడ్రేషన్. అంటే డీహైడ్రేషన్కి పోకుండా, అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా
1: ఉండాలి
0: ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక్క జాగ్రత్త చెప్పండి అంటే హైడ్రేషన్
1: ఫస్ట్ మనం చెప్పగలిగింది, అదే
0: హైడ్రేషన్. సో హైడ్రేషన్ అంటే తన శరీరంలో తేమ కోల్పోకుండా టెంపరేచర్ మెయింటైన్ అవ్వడానికి దాదాపు 3-4 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే చల్లటి నీళ్లు. చాలా మంది ఓన్లీ రెగ్యులర్ గా తీసుకునే చల్లటి వాటర్ తీసుకుంటే సరిపోతుందా? లేదు. ఎందుకంటే ఆ ఎండ వేడిమికి మన శరీరంలోని తేమతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోతాయి. సో తన బాడీ ఇంకెక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తనకు క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటుంది, తన శరీరంలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ కోల్పోతుంది, వాటర్ కూడా కోల్పోతుంది. కాబట్టి తను తీసుకునే ఆహారంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి అంటే, మనకి ద్రవ పదార్థాలు, వాటర్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, అంబలి అంటే రాగి అంబలి కావచ్చు, జొన్న అంబలి కావచ్చు, వెజిటేబుల్ సూప్స్ కావచ్చు, టమాటో రసం కావచ్చు, చెరుకు రసం కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇట్లా మనకి నిమ్మరసము. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అండ్ కొద్దిపాటి క్యాలరీస్ కూడా వస్తాయి. సో అలాంటి ద్రవ పదార్థాలు 3-4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవాల్సిందే. సో సింపుల్ గా ఏంటంటే మేల్కొన్నంతసేపు గంటకు ఒక గ్లాస్ తీసుకున్నట్టయితే తనకి హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సెకండ్, ఇది ఎప్పుడైతే హైడ్రేషన్ మెయింటైన్ అవుతుందో తనకి ఈ అలసట గాని నీరసంగా గానీ తల తిప్పినట్టు కానీ అట్లా అవ్వకుండా ఉంటుంది. సెకండ్ జాగ్రత్త ఏంటంటే తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు. సో తను తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు, కొంచెం డ్రై ఫ్రూట్స్, పెరుగు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. సో తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మన ప్రకృతి ఎలా ఉంటుందంటే, ఒక ప్రకృతి ఒక బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఆ కాలంలో మన శరీరానికి ఏం అవసరమో అలాంటి ఫ్రూట్సే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి మనకు ఈ ఎండాకాలంలో దొరికే కర్బూజా, తర్బూజ, దోసకాయలు, ముంజలు, తర్వాత నిమ్మకాయలు, బత్తాయిలు, నారింజలు, ఇవన్నిట్లో కూడా మనకి విటమిన్ సితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవన్నీ వాళ్ళకి అంటే వాళ్ళ టేస్ట్ ప్రకారము, అవైలబిలిటీ ప్రకారం ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటా ఉండాలి. తర్వాత కొంతమంది బయటకు వచ్చినప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు, దాహం వేస్తుంది కదా అని సోడా తాగడము, కూల్ డ్రింక్స్ తాగడము అవి చేస్తూ ఉంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కాఫీ, టీ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. టీ, కాఫీ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. కొంతమంది ఫ్రూట్ జ్యూస్ తీసుకోమన్నారు కదా అని మనకి మార్కెట్లో దొరికే ఈ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, టిన్లలో దొరికేటి బాదం మిల్క్ అలాంటివి కూడా తీసుకో. ఎందుకు వాటి అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అది ఎప్పుడు మంచిది కాదు. ఈ కూల్ డ్రింక్స్లో ఏంటంటే చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీ, కాఫీలో ఇవన్నీ ఏం చేస్తాయంటే అది యూరినేషన్ ఎక్కువగా కలిగించి డీహైడ్రేషన్కి వెళ్తారు. అంటే తాగిన తర్వాత వాళ్ళకి హైడ్రేషన్ బదులు డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అవి తీసుకోకూడదు. వీళ్ళెంత మటుకు నేను చెప్పినట్టుగా మనకు న్యాచురల్గా దొరికే కొబ్బరి నీళ్లు, మజ్జిగ అలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఈ రోడ్ సైడ్ ఫుడ్, అంటే ఈ ఎండాకాలంలో తొందరగా స్పాయిల్ అవుతుంది ఫుడ్. కాబట్టి బయటకు వచ్చిన ప్రెగ్నెంట్ వాళ్ళు కొంచెం మంచూరియా తిందామను, లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ తిందామను, అలాంటివి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. తర్వాత సమ్మర్లో మనకి వడియాలు పెట్టుకోవడము, తర్వాత పచ్చళ్ళు పెట్టడము సర్వసాధారణంగా జరుగుతుంది. సో వీళ్ళకి కొంచెం అవి పచ్చళ్ళు తినాలను, పుల్ల పుల్లటి తినాలను, కొంచెం కారంగా తినాలి. సో ఇవి పచ్చళ్ళు, ఈ ఒడియాలు వాటిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది,
1: ఉప్పు శాతం
0: ఎందుకంటే అవి పాడవు.

0: స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ బాగా వస్తుంది వాళ్ళకి, అంటే ఛాతిలో మంట, అరగకపోవడము, ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి బయట ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కానీ సమ్మర్లో తీసుకోకపోవడమే బెటర్.
1: చాలా మంచిది.
0: సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందట మాట్లాడుకున్నట్టుగా వేసవికాలంలో బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది, మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి గర్భిణీ స్త్రీలకి విశ్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఉండాలి విశ్రాంతి అంటే, ఒక 2 అవర్స్ నైట్ పూట, ఒక 6 to 8 అవర్స్. సో వాళ్ళు పడుకునే రూమ్ ఏదైతే ఉంటుందో చల్లగా ఉండి గాలి వెలుతురు వచ్చే రూమ్లో కనుక వాళ్ళు పడుకున్నట్టయితే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది ఒక జాగ్రత్త. ఇంకొకటి ఏంటంటే, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి గర్భిణీ, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్తోని మెడ నల్లగా అయిపోవడము, దురద రావడము, పొట్ట పైన దురద, ఇచ్చింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది గర్భిణీగా ఉన్నప్పుడు. సో స్కిన్ అంతా
1: సహజంగా ప్రతి స్త్రీకి ఇది సహజమా, కొద్ది మంది బాడీ తత్వాన్ని బట్టి?
0: అది ఆల్మోస్ట్ చాలా మందికి గర్భిణీ స్త్రీకి ఆ శరీరంలో వచ్చే హార్మోనల్ చేంజెస్తోని వాళ్ళకి దురద రావడము, మెడంతా నల్లగా అయిపోవడము, పింపుల్స్ రావడము, ఇరిటేషన్ రావడము, ఇది సహజంగానే జరుగుతుంది. సో సమ్మర్లో ఈ చెమట దాంతోని ఆ ఇరిటేషన్ ఇంకా ఎక్కువ
1: పెరుగుతుంది,
0: ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. తేమకి యోని మార్గంలో కొంచెం తడి ఎక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్కిన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్మర్లో. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, గోరువెచ్చని నీళ్ళతోని డైలీ 2 టైమ్స్ స్నానం చేయాలి. స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. సో స్కిన్ డ్రైగా ఉండాలి అంటే మనం వదులుగా ఉండి ఈ చెమటని పీల్చే కాటన్ దుస్తుల్ని వేసుకోవాలి. సో దాంతో ఏంటంటే చెమట వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది, లేకపోతే చెమట అలాగే ఉండి ఆ స్కిన్ పైన ఇప్పుడు నైలాన్ బట్టలు వేసుకున్నా, టైట్ బట్టలు వేసుకున్నా ఏమవుతుందంటే గాలి ఆడక అది ఇరిటేషన్తో ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. అండ్ యోని మార్గంలో కూడా శుభ్రత పాటించడము, డ్రైగా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్, లేకపోతే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సమ్మర్లో ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేసేదంటే మూత్రంలో ఇన్ఫెక్షన్, అంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం మూలంగా వాళ్ళకి మూత్రం మంటగా రావడము, మూత్రం తక్కువ రావడము, మూత్రంలో మంట రావడము, సో అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అది దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడము, సో దట్ వాళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్ రాకుండా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు బయట ప్రయాణాలు చాలా చాలా తక్కువ చేయాలి. సో 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు ఎండకి వెళ్ళకపోవడమే సురక్షితం.
1: వేసవికాలం
0: అంటే ఆ టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు 11 నుంచి 4 గంటల మధ్యలో వాళ్ళు బయటకు వెళ్ళకపోవడమే సేఫ్. బట్ కొంతమందికి యాంటీనేటల్ చెకప్స్ కోసము, బ్లడ్ టెస్ట్ల కోసము, స్కానింగ్ కోసము వాళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, లేకపోతే అంబ్రెలా తీసుకోవడం కానీ, క్యాప్ పెట్టుకోవడం కానీ, గాగుల్స్ పెట్టుకోవడం కానీ, స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్స్క్రీన్ లోషన్ పెట్టుకోవడము. తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా బైక్ పైన వెళ్ళకూడదు, డైరెక్ట్ వేడి గాలి ఆ ఎండకి వాళ్ళకి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేటప్పుడు బైక్ పైన చేయకపోవడమే సురక్షితం. సో వాళ్ళు ఆటోలో కానీ, కార్లో కానీ, బస్లో కానీ, అంటే ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉండాలి. అయితే డైరెక్ట్ సన్లైట్కి, ఆ వేడిగాలికి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళు డిహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అండ్ కొంచెం ఈ ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపులు ఉంటాయి, ఈ సమ్మర్లో వాళ్ళు అంటే వాటర్ రిటెన్షన్ మూలంగా కాళ్ళు ఇంకా ఉబ్బుతుంటాయి, కాబట్టి ఫుట్ వేర్ కూడా కంఫర్టబుల్ది వేసుకోవాలి. సో బయటకు వచ్చినప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్ కాటన్వి కంఫర్టబుల్ లైట్ కలర్ కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. ఇప్పుడు డార్క్ కలర్ వేసుకుంటే సన్ని అబ్జార్బ్ చేస్తుంది అది, కాబట్టి లేత రంగులు, నిండు చేతులు సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ బయటకు ఎప్పుడు వాళ్ళు ప్రయాణం చేసినా కూడా వాళ్ళు వాళ్ళతో పాటు ఏదైనా కట్ చేసిన ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ కానీ, లేదంటే పళ్ళరసాలు అంటే, మీరు ఇక్కడ మంచి ప్రశ్న పళ్ళ రసాలు అడిగారు కదా, సో పళ్ళ రసాల కంటే పళ్ళు తినడం బెటర్.
1: మంచిది.
0: ఎందుకు పళ్ళ రసాలు తీసుకోకూడదు అంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో మనకి గర్భిణీ స్త్రీలకు చాలా కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే హార్మోనల్ చేంజెస్ తోని. సో మనం హోల్ ఫ్రూట్ తిన్నట్టయితే అది గ్రాడ్యువల్ గా మన జీర్ణ వ్యవస్థలోంచి స్లోగా అబ్జార్బ్ అవుతుంది కదా, సో క్యాలరీస్ కూడా స్లోగా వస్తాయి వాళ్ళకి. అది టోటల్ ఫ్రూట్ తీసుకోవడం మూలంగా వాళ్ళకి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా వచ్చి మోషన్ అనేది సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కంటే ఫ్రూట్స్ తినడమే
1: మంచిది.
0: కొబ్బరి నీళ్ళు అంటే ఇక్కడ వాటరే కాబట్టి తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, మన అంబలి తీసుకోవచ్చు, బట్ ఫ్రూట్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ ఫ్రూటే తినాలి.
1: అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఒక విపరీతమైన స్థాయిలో మార్పులు సహజంగా జరుగుతాయి.

0: మేడం,
1: చాలా జరుగుతాయి, చాలా. అసలు
0: ఒక స్త్రీ జీవిత కాలంలో, వందేళ్ల జీవితకాలం అనుకుంటే, ఈ వందేళ్లలో జరిగిన మార్పులు గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయా?
1: భయంకరంగా జరుగుతాయి. అంటే మెటబాలిక్ అంటే బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, బ్రెస్ట్ చేంజెస్ అంటే బ్రెస్ట్ చేంజెస్, గర్భాశయంలో చేంజెస్, ఎన్నో అంటే బేబీకి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ మదరే చేస్తుంది.
0: అవును.
1: సో ఎన్ని మార్పులు జరుగుతాయి తన శరీరంలో. సో ఆ టైంలో వాళ్ళు ఎమోషనలీ డిస్టర్బ్డ్ ఉంటారు, ఈజీగా అలసిపోతూ ఉంటారు, ఎన్నో
0: సైకలాజికల్ చేంజెస్ కూడా సహజంగా జరుగుతాయి.
1: చాలా సహజం, చాలా సహజం. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్టు, హస్బెండ్ యొక్క సపోర్టు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ మెంబర్స్
0: సపోర్ట్,
1: ప్రేమ, భర్తది యొక్క సపోర్టు చాలా ఇంపార్టెంట్.
0: సో ఇది వేసవి కాలానికి సంబంధించింది కాకపోయినా, సహజ సిద్ధంగా ఒక గర్భిణీ స్త్రీకి కుటుంబం యొక్క తోడ్పాటు, మనోధైర్యం చాలా అవసరం. బాగుంది డాక్టర్ సవితారాణి గారు. మరి వేసవి కాలంలో ఒక నిండు గర్భిణి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తనకి తన పుట్టపై బిడ్డకి ఎలాంటి ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతామో చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
2: వైష్ణవి హాస్పిటల్
3: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
2: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
3: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళికేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో కలిల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462255

0: 3444.
1: ప్రభాత్ లహరి వింటున్న శ్రోతలకి ఒక గమనిక. మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రెటీనా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మాతృదినోత్సవం అనగా మదర్స్ డే గురించి కొన్ని మాటలు పాటలు. అమ్మ కోసమంటూ ప్రత్యేకమైన రోజు అంటూ ఏదీ ఉండదు. అన్ని రోజులు అమ్మవే, ఎందుకంటే ఇంట్లో అమ్మ లేకుంటే మనం ఏమీ చేయలేం. అందరూ కలిసి అమ్మతో గడపాలంటే అమ్మకంటూ ఒక ఇష్టమైన రోజు ఉండాలని ఏర్పాటు చేసుకున్నది ఇది మాతృదినోత్సవం. అమ్మకు ఇష్టమైన వంటలు చేయడం, ఏదైనా ప్రత్యేకమైన గిఫ్ట్స్ ఇవ్వడం మదర్స్ డే రోజు చేస్తుంటారు అమ్మను సంతోషంగా ఉంచడానికి. అమ్మ ప్రేమకు ఒక్కరోజు సరిపోదు. అమ్మను ప్రతిరోజు ఆనందంగా ఉంచడం, ప్రేమతో చూసుకోవడం మన బాధ్యత.

అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది ఎంతో ఎక్కువ. నిజంగా బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. నిజానికి బ్రహ్మను సృష్టించలేదు అమ్మే, బ్రహ్మని సృష్టించింది అమ్మ గొప్పతనం, వర్ణించలేము. అందుకే అమ్మకి ఒకరోజు అంకితం చేశారు.

అమ్మ ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామ అమ్మ, కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమ అనురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పవచ్చు. నవమాసాలు మూసి కష్టపడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తైతే, రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్టపడేది అమ్మ. ఇలా అమ్మ ప్రేమ ఎంతో విలువైనది. మనం ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యమైన కారకురాలు అమ్మ.

అమ్మ ప్రేమ విలువ కట్టలేనిది. ఎంతో ఆప్యాయతను రోజూ చూపిస్తూ ఉంటుంది. చిన్నతనం నుండి వారికి ఇష్టమైనటువంటి అభిరుచులను పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తూ మనల్ని పెంచుతుంది. కానీ ఈ మధ్యకాలంలో తిరిగి అమ్మతో సమయాన్ని గడపడానికి పిల్లలు ప్రయత్నించడం లేదు. చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచి పెద్ద చేసిన అమ్మ ఇప్పుడు వారికి బరువైపోతుంది. చాలామంది తల్లులు అనాథ ఆశ్రమంలో ఉంటున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా ఉంటున్నారు. ఇది చాలా బాధకరం. మనల్ని నవమాసాలు కనీ పెంచిన అమ్మను అలా వదిలేయడం చాలా బాధకరం. అమ్మని చూసుకోకపోవడం లాంటివి చేస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకోవడం మన బాధ్యత. అమ్మ చేసినంతగా మనకు ఇంకెవ్వరూ చేయలేరు. పిల్లల గొప్పతనం గురించి తల్లి ఎంతో ఆశిస్తుంటుంది. వారు చిన్న చిన్న విజయాలు సాధిస్తే అమ్మ ఎంతో మురిసిపోతుంటుంది. చిన్నప్పుడు అమ్మ మనల్ని ఎలా చూసుకుందో పెద్దయ్యాక కూడా వారిని మనం అలాగే చూసుకోవాలి.

శ్రోతలు ఇంతవరకు మదర్స్ డే గురించి కొన్ని మాటలు పాటలు విన్నారు. అమ్మకు ఇచ్చే అపురూపమైన విలువ చక్కగా ప్రేమగా సంతోషంగా చూసుకోవడం. ఎలాంటి గిఫ్ట్లు అవసరం లేకుండా మనతో పాటు మనల్ని పెంచిన అమ్మని చూసుకోవడం ముఖ్యం.

0: ఇప్పుడు విందాం డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలిల్వాడి నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని.
3: అవును.
2: ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా.
2: ఓ,
3: సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా.
2: రెటీనా,
3: సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బుకి. ఒక బల్బు ని వైర్
2: అయితే
3: వెలిగిస్తుందో, సో వైర్ లేని బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటి.
2: రెటీనా,
3: సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే, ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే షుగర్ లో కూడా టైప్1 డయాబెటీస్ ఉంటుంది, టైప్2 డయాబెటీస్ ఉంటుంది. టైప్1 అంటే చిన్నపిల్లల్లో వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్ అది కంపల్సరీగా. టైప్2లో అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్. టైప్2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్ చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు. అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటీనా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు మేము ఫాలోఅప్ కి 1 ఇయర్ పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
2: వచ్చే అవకాశం ఎక్కువగా
3: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
2: చూపు కోల్పోయిన
3: తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్

0: నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాల్. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు అవుతుంది. రెటినా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే ఏది సింప్టమ్స్ ఉండవండి,
1: లక్షణాలు ఏమి
0: కనిపించవు, బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
1: చూపు తగ్గిన తర్వాత
0: అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి.
1: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
0: వయసును బట్టి రెటినా జబ్బులు అంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటినా జబ్బులు అంటే తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
1: పుట్టిన పిల్లలు.
0: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ఆర్ఓపి రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి.
1: అది ఏ వయసులో మొదలు కావచ్చు పిల్లల్లో?
0: పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెల నుండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
1: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంతవరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా?
0: పెద్దవాళ్ళలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, వాళ్ళు మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్
1: పర్సన్
0: పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్ లేజర్స్ అవి
1: చత్వరం అని అనటం మనం వింటుంటాము 40 ఏళ్ళు దాటిన తర్వాత.
0: అవునండి,
1: ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగిస్తుంది అనేది మనం వింటుంటాం.
0: అవునండి,
1: ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
0: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది నాచురాలిటీ, అది నాచురల్ గా వచ్చేది ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది నాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చిన దాన్ని సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
1: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
0: అవునండి, అవును.
1: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
0: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
1: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
0: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే మీరు సిస్టమిక్ డిసీజెస్, మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది,
1: పెరగకుండా మాత్రం
0: ప్రోగ్రెస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయాలి,
1: కంట్రోల్ చేయాలి
0: అంతే.
1: అంతే తప్ప పూర్తిగా
0: నయం
1: చేయలేము. ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
0: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి, అది మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
1: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
0: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు. అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డామేజెస్ ఉన్నాయో అది పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డామేజ్ అవ్వకుండా, చూపు పోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాపు వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ, బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి. కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం, సో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్స్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకో, బట్ అది వదలదు. అది లేజర్ చేసినా ఇంజెక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
1: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్ అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి
1: వస్తుంది
0: కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే. ఆ కన్నుకి ఈ కన్నుకు ప్రాబ్లం
1: కొంచెం
0: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
1: రెటినా సమస్య
0: కంపల్సరీ వస్తుంది.
1: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మనం ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
0: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే. వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
1: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటినా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
0: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి. సరైన ఆహార నియమాలు గానీ మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చు అండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గానీ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
1: సమయం కానీ, ఆలోచన విధానం కానీ, ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మన జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటినా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
0: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటినా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందు పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి. క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది, రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనము చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటినా అనేది మనము ఒక ముక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటినా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము ఎర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి. స్పెషల్ గా రెటినా జబ్బులు అండి, వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడవచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
1: చేరుకుందంటే
0: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడను ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ అదే రీజన్.
1: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటినాకి అవకాశం ఉంది.
0: అవునండి, నేను వచ్చిన తర్వాత ఒక నలుగురికి చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్

0: ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
1: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
0: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లమ్ అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి అర్లీ స్టేజ్ లోని పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బు నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
1: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడు మా స్టూడియోకి వచ్చి రెటినా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపి మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.

0: MiG-25 tested, capable of multiple nuclear strikes, cites Hindustan Times. India tests advanced Agni missile from Odisha coast, reports the Pioneer. The Asian Age reports, Lieutenant General Raja Subramani appointed as next CDS, Swaminathan to helm Navy. The Tribune reports, Pak-China affairs experts, Lieutenant General Raja Subramani picked up as next CDS, Swaminathan named Navy Chief. Hindustan Times headline states, Vinesh gets WFI notice, returns set get delayed, while the Indian Express headlines, Vinesh comeback hits a hurdle, WFI bars her from competing until June 26th. In a Mother's Day special piece titled, Giving Them Roots, the Indian Express mentions, inspiring stories of motherhood, pointing, motherhood may not give you awards, but it certainly gives you battle scars and memories. And finally, Indian tourism waking up to its floral power, the Financial Express writes, the demand for flower-centric travel is witnessing strong growth. And with that, it's back to you, Shagun.
1: Thank you, Sarabjit. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to visit Karnataka and Telangana today to launch multiple development projects worth around 9,400 crore rupees in Hyderabad and participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes four labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration test of scramjet combustor. And nine Indian boxers advance to finals of Asian Boxing Under 15 and Under 17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Hyderabad Kendram. Ee roju prasaramayye karyakramala vivaralu. Ee udayam 8 gantala.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 దాటి 20 సెకండ్లు. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కంజర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల కదంబ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు.
4: నమస్కారం. ఈరోజు బాలభారతి కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కంజర విద్యార్థినులచే బాలల కదంబ కార్యక్రమం వింటారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు సంగీతం, ఆటలు, కళలు, ఒకటేమిటి జీవితానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలు నేర్చుకుంటారు మా పిల్లలు. ఈనాటి బాలభారతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నేను సుజాత, సాంఘిక సంక్షేమ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయిని. పిల్లలు, ఈనాటి కార్యక్రమానికి మీ అందరూ సిద్ధమేనా? ముందుగా మన జాతీయ జెండా ఎగురవేద్దాం అనే చక్కని దేశభక్తి గీతంతో 6వ తరగతి విద్యార్థినులు వినిపిస్తారు.

మన జెండా గొప్పతనం, జాతికే గర్వకారణమైన జెండా పాట విన్నారు కదా. ఇప్పుడు ఎలాంటి భేదభావాలు లేకుండా భారతీయులమంతా ఒక్కటేగా అనే చక్కని గీతం విందామా?

విలువల మణిహారం విశ్వానికి ఆధారమైన మన భారతదేశం గొప్పతనంతో అలంకరించినట్లు ఉన్న చక్కని గీతం విన్నారు కదా. మతాలు భాషలు ఎన్ని ఉన్నా మనుషులంతా ఒక్కటే అనే చక్కని సందేశ గీతం ఇప్పుడు విందామా.

0: పిల్లలు, మంచి దేశభక్తి గీతాలు విన్నారు కదా. ఇప్పుడు మా నవ్యశ్రీ ప్రతి అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి అవ్వాలి అనే సందేశంతో మన ముందుకు వచ్చింది.
1: ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి అయ్యే సమయం వచ్చింది. ఈ తరం బాలికలకు ఆధునిక ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా అవ్వాలి అంటే, ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ధైర్యం, ఆత్మగౌరవం, నాయకత్వం, ఇవే విలువలను ఈ తరం అమ్మాయిలలో నాటాలి. భయాన్ని కాదు, ధైర్యాన్ని నేర్పాలి. బాలికలు తమ అభిప్రాయాన్ని గౌరవంగా చెప్పేలా ప్రోత్సహించాలి. తప్పు అనిపించినప్పుడు లేదు అని చెప్పడం, సరే అని చెప్పడం వంటివి చెప్పాలి. తప్పులు చేయడం నేర్చుకునే ప్రక్రియలో భాగమే అని అర్థం చేయాలి. విద్యకు జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చదువు అమ్మాయిలకు శక్తి అని చెప్పాలి. సైన్స్, క్రీడలు, కళలు, నాయకత్వం వారికి నచ్చిన రంగంలో ముందుకు వెళ్లేలా చేయాలి. తులన కాదు, ఆత్మవిశ్వాసం పెంచాలి. ఇతరులలో పోల్చడం మానేయాలి. అందం కన్నా ప్రేమ, నిజాయితీ, ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మాటల కంటే ముందుగా ఆదర్శంగా నిలవాలి. క్రమశిక్షణ, నిజాయితీ చూపించాలి. తప్పును ఎదిరించాలి, కానీ గౌరవాన్ని కోల్పోకుండా చూడాలి. సమానత్వం, పరస్పర గౌరవం నేర్పాలి. అమ్మాయిలు, అబ్బాయిలు సమానమే అని చెప్పాలి. లింగ ఆధారంగా పరిమితులు పెట్టకూడదు. మహిళా ఆదర్శాలను పరిచయం చేయాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పులే, కల్పనా చౌలా, మేరీ కోమ్ వంటి వారి కథలు చెప్పాలి. ధైర్యం అంటే యుద్ధం మాత్రమే కాదు, చదువు, సేవ, నాయకత్వం అని కూడా చెప్పాలి. ఈ కాలపు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే శరీర బలం కాదు, ధైర్యమైన మనసులను పెంచే వ్యక్తి.
0: శ్రోతలు, మా నవ్య చెప్పినట్లు చేస్తే ప్రతి అమ్మాయి కాగలదు ఓ ఝాన్సీ రాణి. ఇప్పుడు మా శ్రావణిచే కొన్ని సూక్తులు విందాం.
2: మన దేశం మన కోసం ఏం చేస్తుందని కాదు, దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి. నా గుండెల్లో నా దేశపు జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. నా దేశానికి కీర్తి, ప్రతిష్టలు తీసుకురావడానికి నేనెల్లప్పుడూ కృషి చేస్తాను. నిజమైన దేశభక్తి అంటే దేశం పట్ల సామూహిక గర్వం, ఐక్యత మరియు అందరూ కలిసి పనిచేసే స్వభావం కలిగి ఉండటమే అసలైన దేశభక్తి. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నిటితో స్నానం చేయటం మొదలైనవి మానవుని భౌతిక అలంకారాలు. సంస్కారవంతమైన మాట మాత్రమే మనిషికి శాశ్వతమైన అలంకారం.
0: ఇప్పుడు 8వ తరగతి విద్యార్థినులు చిన్న దీపం పెద్ద వెలుగు అనే నాటిక వినిపిస్తారు. ఇందులోని పాత్రలు అనిత, బాధ్యత గల విద్యార్థిని, రవి, నిర్లక్ష్యంగా మాట్లాడే విద్యార్థి, స్నేహితులు, గ్రామ పెద్ద మరియు ఉపాధ్యాయుడు.
3: దేశం దేశం అంటారు, మనకు ఏమి లాభం?
2: దేశం మనకు ఇచ్చిందంతా మర్చిపోయావా? చదువు, స్వేచ్ఛ, బాధ్యత, ఇప్పుడు మనం అన్ని అనుభవిస్తున్నవి దేశం వల్లే.
3: అయితే మనం ఏం చేయగలం? మనం పిల్లలం కదా.
2: పిల్లలం కావచ్చు, కానీ మన బాధ్యతలు చిన్నవి కాదు.
4: నీటి సమస్య పెరిగిపోయింది, అందరూ నీళ్లను విడాగా వాడుతున్నారు.
3: పెద్దయ్యా, ఇది ప్రభుత్వ పని, మనం ఏమి చేస్తాం?
2: ప్రభుత్వం అంటే మనమే. మనం మొదలు పెడితే మార్పు వస్తుంది. మనం అందరం కలిసి నీరును వృధా చేయొద్దని పోస్టర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ మన పెద్దలందరికీ మరియు పిల్లలకు నీటి యొక్క విలువలు తెలియజేద్దాం. పదండి,
5: నీటిని వృధా చేయొద్దు, పెద్ద మార్పు.
2: నీటిని వృధా చేయొద్దు,
5: పెద్ద మార్పు.
6: దేశభక్తి అంటే నినాదాలు కాదు పిల్లలు, దేశం కోసం బాధ్యత తీసుకోవడమే నిజమైన దేశభక్తి. అంటే నీటిని పరిమితంగా వాడాలి, రేపటి తరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవాలి.
3: ఇప్పుడు అర్థమైంది టీచర్, దేశం అంటే మనమే.
2: ఒక చిన్న దీపం వెలిగితే చుట్టూ వెలుగొస్తుంది.
5: జై హో, జై హింద్.
0: మనలో కలిగిన చిన్న ఆలోచనే దేశాన్ని ఎంతో గొప్పగా మార్చగలదు. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థి దీప చెప్పేది వినండి.
7: సంవత్సరం మారితే రాతలేవి మారవు, ప్రయత్నాలు ఆపితే మనులేవి సాగవు. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సూక్తులు విన్నారు కదా. ఇప్పుడు బచ్చోంకా ఏ నారాహే అనే గీతం వినిపిస్తారు మా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యార్థినులు.

0: భారతమాత బిడ్డలం అంటూ సాగే మంచి గీతం విన్నారు కదా. మీరు ఇంతవరకు మా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలు, దేశభక్తిని మనలో జాగృతం చేసే చక్కని మాటలు విన్నారు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయలలిత మేడం గారికి, ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించిన అంబిల్పూర్ విశ్వనాథ్ ఆర్యగారికి, సంబెటి రాముగారికి ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు.
1: పిల్లలు, మీరు కూడా మంచి మాటలతో, పాటలతో, కవితలు, కథలతో శ్రోతలని అలరించాలని అనుకుంటున్నారా? అయితే ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రాన్ని సంప్రదించండి. మీ పాఠశాల మిత్రులతో కలిసి బాలభారతి కార్యక్రమంలో పాల్గొనండి.

శ్రోతలింతవరకు బాలభారతి కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్దాస్ గారు, వ్యాఖ్యానం శ్రీమతి కె ప్రసన్న గారు. ఇంతటితో ఈనాటి బాలభారతి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు దాటి 50 సెకండ్లు. శ్రోతల హృదయ రంజని మన ఆకాశవాణి హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. వింటున్న శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సందేశం పంపించండి. మా నెంబర్ 8462245066. ముందుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, అది మదర్స్ డే. భారతీయ సంస్కృతిలో తల్లి స్థానం దేవతల కన్నా గొప్పది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ముందుగా మాతృదేవోభవ అన్నారు. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు, ఆమె ఆశీర్వాదం దైవంతో సమానం. అందుకే మా అభిమాన శ్రోతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. తల్లి మన జీవితానికి మొదటి గురువు, మొదటి దేవత, మొదటి ఆశ్రయము. ఆమె ఆశీర్వాదమే మన జీవితానికి నిజమైన బలం. అందుకే ఈ మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేయడం మన ధర్మం.

వృధి రాగాలు కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు వీరు. గుడ్ మార్నింగ్, హ్యాపీ మదర్స్ డే అంటూ థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. 7th బెటాలియన్ విచ్చిపల్లి నుండి 20వ శతాబ్దం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు గైకివాడ అరవింద్, శ్రీజ, రిత్విక్, శివాంష్. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది, సాహిత్యం సి నారాయణ రెడ్డి, స్వరకల్పన సివి రాఘవులు. వీరందరి కోసం 20వ శతాబ్దం సినిమా నుండి పాటను విన్నాం. అలాగే మా కోసం ఇదే పాటను వినిపించండి అంటూ తర్వాత సందేశం పంపించారు నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగర్ పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారదా సుధీర్, రవి సునీత్.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా హెట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
5: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి పిల్లల్లో పెద్దల్లో సంప్రదించండి.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి.

0: पल्मोनोलॉजिस्ट
1: अपोजिट होप हॉस्पिटल कलीलवाड़ी निजामाबाद।
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సందేశం పంపించండి. మా నెంబర్ 8462245066. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా నాని సినిమా నుండి పాటను వినిపించండి అంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి శ్రీలత, శ్రీలేఖ, ప్రవీణ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి అమ్మకు సంబంధించింది అంటూ సందేశం పంపించారు. నసీరుల్లాబాద్ మైలారం నుండి రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్ వీరందరి కోసం నాని సినిమా నుండి ఈ పాట విందాం. ఉన్ని కృష్ణన్ సాధన సర్గం పాడిన ఈ పాట

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: టాంజరీన్ చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
2: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: హృదయ రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బ్లడ్ ప్రెషర్ వల్ల గుండె వ్యాధి గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కెంచే గారు తగిన సలహాలు అందిస్తారు. గమనికలు విన్నారు.

హృదయ రాగాలు కార్యక్రమం వింటున్న శ్రోతలు తర్వాత సందేశం పంపించారు. నిజామాబాద్ ఆకాశవాణిలో సేవలందించే మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలంటూ ఉమ్మడ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపుర గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రిష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు వీరంతా తాండ్ర పాపారాయుడు సినిమా నుండి ఏదైనా పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: హృదయరాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యత జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

హృదయ రాగాలు కార్యక్రమానికి చాలా మంది శ్రోతలు శుభాకాంక్షలు మాతృదినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వారికి నచ్చిన పాటను వినిపించండి అంటూ సందేశం పంపిస్తున్నారు. ఆల్రెడీ కొన్ని పాటలు మనం వినేశాము, మళ్ళీ అదే పాటను వినిపించండి అంటూ సందేశం పంపిస్తున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాట నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి వినిపించండి అంటూ సందేశం పంపించారు కూచం శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్ నందన్. వీరు వాడే వేడు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. ఘంటసాల పి సుశీల గారు ఆలపించింది. అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయరాగాలు కార్యక్రమంలో అంటూ సందేశం పంపించారు. నిర్మల్ జిల్లా నుండి భోజవ్వ, చిట్టమ్మ, సాహస్, శీను, సలీం, సాయిలు, లతీష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకి తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 11వ తేదీ సోమవారం ఉదయం అనగా రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: है स्कीम के टेली लॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత సందేశం పంపించారు నిజామాబాద్ జిల్లా ఎర్రగట్ల మండలం వర్షకొండ నుండి పారిపల్లి ఆదిత్య, కార్తీక్, గంగాధర్, దేవి, విజయ, అమ్మ, గంగుబాయ్. వీరు బుల్లెమ్మ బుల్లెడు సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ సందేశం పంపించారు మురహారి యశోద, జానకి, రాజు, ఆర్యన్, జయాంష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. చాలామంది శ్రోతలు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే షరీఫ్ అని శ్రోత అమ్మ గురించి మంచి కవితను మెసేజ్ చేసి పంపించారు, ధన్యవాదాలండి మీకు కూడా. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు రవీందర్ బాయి, ద్రుపతిబాయి కందకుర్తి నుండి, కందకుర్తి మండలం రెంజల్ నుండి. అమ్మ రాజీనామా సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. అలాగే పాల్వంచ నుండి మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ సందేశం పంపించారు శంకర్, సుధా, పల్లవి, జ్యోతి, సిద్ధార్థ, వాణి, పావని, మందాకిని, నరేష్, శ్రీకాంత్, పద్మ, వేణుగోపాల్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట విందాం, అమ్మ రాజీనామా సినిమా నుండి.

వృదిరాగాలు కార్యక్రమంలో మా కోసం పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు. ఎగిరే పావురమ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. అలాగే అమ్మ రాజీనామా సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, లోకేష్, సాయికృప, హరిణి. ఇప్పుడే ఆ పాట విన్నామండి. అలాగే హృదయరాగాలు కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ డొంకేశ్వర్ మండలం గాదిపల్లి నుండి శ్రీపాల్, లక్ష్మి, ధనుష్, శ్రీదేవి, నరేష్, నాగరాజు ఇంకా వారి కుటుంబ సభ్యులు సందేశం పంపించారు. వీరందరి కోసం ఎగిరే పావురమ్మ సినిమా నుండి ఈ పాట విందాం.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమానికి చాలా మంది సందేశం పంపించారు. అందరి పాటలు వినిపించలేకపోయినా వారి పేర్లు మాత్రం చదవగలుగుతాను. కార్యక్రమంలో తర్వాత సందేశం పంపించారు.

గారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి స్నేహం కోసం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ ఉషారాణి, దివ్య, ప్రియాంక, రూప, అంజలి, అరుణ, రాజేందర్, రాజేశ్వర్, చిలుక, గంగాధర్, లక్ష్మి, భాను, గవ్వల వెంకటస్వామి, ఇంకా మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ హృదయరాగాలు కార్యక్రమంలో సందేశం పంపించారు. సాటాపూర్ నుండి మహేష్, హేమ, మనస్విత్, యశ్వని

హృదయ రాగల కార్యక్రమంలో మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. పూలాన్ నుండి వహీద్ రుమాని, జమీర్ ఫసీ, జుబీర్ ముకురం, నుమాన్ జాకీర్, ఫజీల్ ఇంకా వారి స్నేహితులు. అలాగే చోటుపల్ నుండి కస్తూరరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ ఇంకా వారి స్నేహితులు. అలాగే నిజామాబాద్ నుండి మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. సిద్ధార్థ దేశ్ముఖ్, సింధూర దేశ్ముఖ్, వీరు మాతృదేవోభవ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా విందాం. సింహరాశి సినిమా నుండి ఈ పాటని వినిపించండి అంటూ సందేశం పంపించారు తోట సంతోష్, నిఖిల్, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ న్యూ ఎంజెస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. అలాగే జాన్కంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే ఉమ్మడి నుండి జైనుద్దీన్ గారు మంచి మెసేజ్ చేశారు. హృదయ రాగాలు కార్యక్రమంలో మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ లేకపోతే జననం లేదు, అమ్మ లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు, అమ్మ లేకపోతే అసలు సృష్టి లేదు అంటూ అమ్మే అక్షరం అంటూ మంచి సందేశం పంపించారు జైనుద్దీన్ గారు. ధన్యవాదాలండి. అలాగే మా కోసం ఏదైనా పాటను వినిపించండి హృదయ రాగాలు కార్యక్రమంలో అంటూ సందేశం పంపించారు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, వీరందరి కోసం ఈ పాట విందాం ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో చివరిగా సింహరాశి.

ఇంకా ఇప్పటికీ చాలామంది సందేశం పంపిస్తున్నారు, హృదయ రాగాలు కార్యక్రమంలో మంచి మెసేజ్ పెడుతున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు వింటున్న పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది, కాసేపట్లో ఉంటారు. ఆకాశవాణి 90 సంవత్సరాల మహోత్సవాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తారు. ఏజెన్సీసీ నుంచి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తమిళనాడు రాష్ట ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యకుడు విజయ్ మరికా సెప్పట్లో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. థాలసీమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ థాలసీమియా రన్ కార్యక్రమం నిక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K, 5K, 10K రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ థాలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, చిన్నారుల ప్రాణాలు బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇదొకటని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ఈ రోజుతో ముగుస్తుంది. ప్రజలందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జాయింట్స్ తో ఆడుతుంది. మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పు

0: ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు.
1: 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ సిరీస్లో ఈరోజు మనతో ఉన్న విశిష్ట అతిథి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
1: సార్, మీరు ప్రజలందరికీ కూడా ఎంతో చేరువగా సీఎంకి దగ్గరగా పనిచేసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులే, అయినా ఒకసారి మా శ్రోతల కోసం పరిచయం చేస్తాను సార్. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశారు, అలాగే సీఎం పేషీలో పనిచేశారు. రకరకాల స్థాయిల్లో సార్ కాంట్రిబ్యూషన్స్ మన జిల్లాల్లో, అలాగే ఎట్ లార్జ్ మన రాష్ట్రానికి, కంబైన్డ్ ఏపీకి ఎంతో నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు మటుకు చాలా సెల్ఫిష్గా రేడియో గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాను సార్. ఆకాశవాణి 90 సంవత్సరాలు ప్రజాప్రసార మాధ్యమంగా మనందరికీ చేరువైంది. మన దేశ పురోగతిలో ఖచ్చితంగా ఆకాశవాణి పాత్ర ఉందని చెప్పొచ్చు సార్. సో ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి రేడియోతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్. మాకు
2: యాక్చువల్గా ఆ రోజుల్లో మీడియా అంటే ఏమి అంటే ఫోన్లు సరిగా లేని రోజుల్లో, లేకపోతే టీవీలు అసలే లేని రోజుల్లో ఆల్ ఇండియా రేడియోనే వార్తలకు కానీ, లేకపోతే వేరే ఏ విషయాలు పెద్ద పెద్ద లీడర్ల యొక్క స్పీచ్లు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియో పైన ఆధారపడి ఉండేవాళ్ళం అన్నమాట. నాకు తెలిసి మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసిందంటే, ఆ రోజుల్లో గ్రామాలలో పంచాయతీ రేడియోలు ఉండేవి. అంటే పంచాయతీ రేడియోలు అంటే ప్రతి ఇంట్లో రేడియో కొన్ని స్తోమత ఉండేది కాదు, ఎవరింట్లో కూడా రేడియో ఉండకపోయినప్పుడు జనరల్ గా ప్రతి పల్లెలో కూడా పంచాయతీ రేడియోలు కొనేవాళ్ళు. దాంట్లో 1-2 స్టేషన్లు మాత్రమే వస్తాయి, దాన్ని పెద్ద ఎత్తున ఊరంతా వినపడేటట్లు స్పీకర్లు పెట్టేవాళ్ళు. మా ఊరు మధ్యలో స్పీకర్ ఉంటుంది అనమాట. సో సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ చేస్తారు. సో ఆ వాటిల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వార్తలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, అదే కాకుండా వివిధ ప్రదేశాలలో సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ ఆహార పదార్థాల ధరలు ఉంటాయి,
1: మార్కెట్ ధరలు
2: ధాన్యము అనకాపల్లిలో ఎంత, విజయవాడలో ఎంత, చిత్తూరులో ఎంత అని చెప్పేవాడు. అట్లా బెల్లం ఎంత, లేకపోతే కూరగాయలు ఎట్లున్నాయి, ఇలాగన్నీ ఆహార పదార్థాల యొక్క లేక వ్యవసాయ ఆధారిత పదార్థాల యొక్క రేట్లు సాయంత్రం చెప్పేవాడు. దీంతో పాటు వాతావరణం గురించి ఎలాగో చెప్తారు, ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంది, లేకపోతే ఏదైనా వాతావరణంలో వర్షం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సైక్లోన్స్ ఏమన్నా వస్తున్నాయా, అంటే రైతులకు ఉపయోగపడే రీతిలో వాతావరణం గురించి చెప్పేవాళ్ళు. అట్లా జనరల్ గా పొలిటికల్ న్యూస్ ఉండేవి, అలాగే వెదర్ న్యూస్ వాతావరణం సంబంధించిన ఉండేవి, ఈ అదే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా ఒకటే రేడియో, ఊరంతా వినేవాళ్ళండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ శ్రోతలు అవి వింటూ
1: సమయానికి అక్కడికి వెళ్ళి కూర్చొని
2: ఉండక్కర్లేదు, మన ఇంట్లోకి వినపడుతుంది.
1: ఓకే, స్పీకర్లో
2: రేడియో దగ్గరికి పోక్కర్లేదు, ఊరంతా వినిపోయి. ఊరంటే చిన్న ఊరు ఉంటుంది కదా, అంతా కలిసిన కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్ పల్లెలు ఉంటాయి అనమాట, కాబట్టి స్పీకర్ పెద్దగా పెడతారు. సో అట్లా స్టార్ట్ అయిపోయినా నాకు తెలిసిన రేడియో. సో అది గ్రామాల తర్వాత నేను స్కూల్ గట్ల చదివే సమయంలో ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, చిన్న సైజ్ ట్రాన్సిస్టర్స్ స్టాండ్ అలోన్ అనమాట, దానికి వైర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, బ్యాటరీలతో పనిచేసి. అప్పుడు మా ఫాదర్ మేము ఒకటి హిటాచీ కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ కొన్నారు. సో ఆ కొన్నప్పుడు ఇది ఐ థింక్ 1961 అనుకుంటారు,
1: ఇట్ మస్ట్ బి ఎ లగ్జరీ దట్ డే,
2: పెద్ద లగ్జరీ అంటే 650 రూపాయలు అది, అంటే ఇప్పుడు ఎంత క్యాలిక్యులేట్ ఇన్ఫ్లేషన్ తో లెక్కేస్తే
1: 650 అంటే ఆ రోజుల్లో చాలా
2: చాలా
1: పెద్ద వస్తువు అది.
2: అది ఇండియాలో తయారు చేసినట్టు దొరికేవి కదా, లేవు, ఓన్లీ జపాన్ అట్లా తైవాన్ నుంచి వచ్చేది అనమాట. సో అక్కడ అవి కూడా మద్రాసులో దిగి కొనుక్కోవాలి, ఇప్పుడు చెన్నైలో కొనుక్కోవాలన్నమాట, మాకు చెన్నై దగ్గర. సో ఫాదర్ కొంటే అప్పుడు దాంట్లో మేము ఏం వినేవాళ్ళం అంటే ఒక టైంలో ఒక 1/2 గంట ఇప్పుడు సినిమా పాటలు వచ్చేవి, తర్వాత ఆదివారం రోజున సినిమా వచ్చేది మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2 గంటలకు 2:30 గంటలకు మొదలుపెట్టి మామూలు సినిమాని అంటే వినిపిస్తారు. అట్లా రేడియో అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత క్రికెట్ కామెంటరీ, క్రికెట్ బాగా పాపులర్ అయిన రోజున అప్పుడు గవాస్కర్ విశ్వనాథ్ ఆ పీరియడ్ లో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్ గా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వినేవాడు.
1: సో రేడియోలో క్రికెట్ కామెంటరీ విన్నారు?
2: బాగా విన్నాను. అసలు నేను గవాస్కర్ ని విశ్వనాథ్ ని ఫస్ట్ వినింది రేడియో ద్వారానే, టీవీలో చూడలేదు కదా, టీవీలు ఉండేవి కదా అసలు. సో అట్లా చందులకర్ వాళ్ళు వచ్చేటప్పటికి టీవీలు వచ్చాయి కానీ వీళ్ళ పీరియడ్ లో లేవు అసలు, 60లో 70లో. తర్వాత ఇంకా స్లోగా

0: టీవీ రావడం మొదలుపెట్టింది. టీవీ వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే టెలి దూరదర్శన్ వచ్చింది, అది మా సిస్టర్ కన్సర్నే కదా. అప్పుడు రేడియో వార్తలకి రేడియో వాటికి కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది కూడా ఇమీడియట్ గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైం సిక్స్ తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో.
1: ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి,
0: అసలు వేరే అనుకోలేదు. ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క వచ్చినాయి.
1: చెప్పుకోవచ్చు
0: అది అట్లా వదిలేంది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో రాకముందు ఇంకొకటి ఏంటంటే న్యూస్ వినేవాళ్ళం తప్పకుండా ఆల్ ఇండియా రేడియోలో 9 o'clock ఇంగ్లీష్ న్యూస్, తర్వాత మామూలుగా సాధారణంగా మన తెలుగు న్యూస్ 7 o'clock వచ్చేవి. సో న్యూస్ వినేదానికి తప్పకుండా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం. అలాగా సినిమా పాటలకో సినిమాకో లేకపోతే క్రికెట్ కామెంటరీకో లేకపోతే ఇవన్నీతో పాటు బినాక గీతమాల వచ్చేది
1: సిలోన్ రేడియో,
0: సిలోన్ రేడియో నుంచి. సో బినాక గీతమాల కూడా రేడియోలో ఇప్పుడు వినడం అంతా ఆల్ ఇండియా రేడియో కాకపోయినా కూడా రేడియో సిలోన్ అని వచ్చేది. అట్లా రేడియోతో సంబంధం అనమాట. సో ఆల్ ఇండియా రేడియో అప్పటి నుంచి ఈ లోపల ఏమైందంటే, నేను ఇంకా స్కూల్లో ఉండగానే మొట్టమొదటిసారి కడపలో కూడా మా నేటివ్ ప్లేస్ లో రిలే స్టేషన్ పెట్టారు, రేడియో స్టేషన్. సో అక్కడ దాంతో ఇంట్రెస్ట్ అనమాట, ఇక్కడ ఒక రేడియో స్టేషన్ ఉంది అక్కడ పోయి చూద్దాము. అది వాళ్ళ ఆఫీసు టౌన్ లో ఉండే. సో వాళ్ళు ఎవరు అక్కడ పనిచేస్తున్నారు ఏం ఎట్లా అనేది కొంచెం వాళ్ళతో పరిచయాలు అట్టుండేవి అనమాట. సో వాళ్ళ అబ్బాయిలు పిల్లలు మాతో క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా నా చైల్డ్హుడ్ లో కానీ కాలేజ్ టైంలో కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెరీ ఇంపార్టెంట్ గా ఉండే. నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే టీవీ పాపులర్ అయింది. కానీ అంటే దాదాపు అంటే 81లో ఏషియాడ్ కోసం అని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా టీవీని పాపులర్ చేశారు, అప్పుడు వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు కొనుక్కొని టీవీ ఇంట్లో పెట్టుకొని చూడడం అనేది తర్వాత చాలా రోజులకి అయింది. సో అంతవరకు రేడియోని ఎక్కడ పోయినా కూడా ట్రాన్సిస్టర్ అది పెట్టుకోవడం, దాంతో వార్తలు వినడం ఉండేవి. సో అట్లా ఆల్ ఇండియా రేడియోతోనూ రేడియోతోనూ కంటిన్యూస్ గా రిలేషన్ ఉంది.
1: అటు ఎంటర్టైన్మెంట్ కి, ఇటు న్యూస్ కి, అవగాహన కార్యక్రమాలకి, అన్ని రకాలుగా కూడా రేడియో ప్రజలకి చేరువగా ఉండి, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ సెటప్, పంచాయతీ రేడియోలు అన్నారు కదా, చాలా మంచి కాన్సెప్ట్ సార్. తర్వాత తర్వాత కాలంలో రోల్స్ రాయల్స్ అవార్డు వచ్చింది ఆకాశవాణి వరంగల్ కి. ఏంటంటే ఊర్లలో ఎడ్లబండికి రేడియో కట్టి రేడియో ప్రచారం చేశారు. సో అంటే ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అని అంటారు.
0: నేచురలీ, ఎందుకంటే ఈ షార్ట్ వేవ్ లాంగ్ వేవ్ లో మీకు రిమోట్ ప్లేస్ లో కూడా రేడియో సిగ్నల్స్ వచ్చేవి. రేడియో మీ దగ్గర మీరు ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా, ఇంట్లో పెద్ద రేడియో లాంటిది పెట్టుకున్నా కూడా కనెక్టివిటీ ఉండే
1: సార్. తర్వాత కాలంలో మీరు సివిల్ సర్వెంట్ గా కూడా రేడియోని చాలా బాగా ఉపయోగించుకున్నారు సార్, ముఖ్యంగా వరంగల్లో మీ టెన్యూర్ లో. బ్యూరోక్రాట్స్ అందరూ కూడా అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా కానీ ఎక్కడో ఒక చోట అందరినీ ప్లీజ్ చేయలేము, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా మన చేతిలో ఉండదు. బట్ మీరు ప్రతి లైవ్ ప్రోగ్రామ్ కి, 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే ఓ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకొని ప్రజలకి రేడియో ద్వారా చేరువయ్యారు మీరు. ఆ తర్వాత తర్వాత కాలంలో టీవీలో ముఖ్యమంత్రి కూడా అలాగే చేశారు. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ డిడ్ విత్ రేడియో.
0: సో నేను వరంగల్ స్టేషన్కి వెళ్ళేవాడిని, స్టేషన్ ఆఫీసర్ వాళ్ళతో ఒక పరిచయం ఉండేది. వాళ్ళు ఏదైనా ఇంకోటి ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయాలండి రిమోట్ విలేజెస్ కూడా ఏదైనా విషయాలు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో వ్యవసాయం సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే వరంగల్లో వరితో పాటు పత్తి పండిస్తారు. పత్తి పండించినప్పుడు పత్తి పైన పురుగులు ఎక్కువ వచ్చేవి, ఆ పురుగుల్ని మందు కొట్టేవాళ్ళు. మందు కొట్టే అది ఏమైందంటే ఒక టైంలో ఈ పురుగులు మందు కన్నా ఎక్కువ శక్తివంతం అయిపోయి చచ్చిపోవడం మానేసాయి,
1: ఇమ్యూనిటీ వచ్చేసింది
0: వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, రైతులు ఏం చేయాలి పురుగులు కొట్టేదానికోసం అని ఇంకా ఇంకా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ పెంచుకుంటూ పోయి మందు కొట్టి పురుగులు చంపడం మొదలు పెడితే పురుగులు చచ్చిపోగా రైతులు చచ్చిపోవడం మొదలు పెట్టారు.
1: లాస్ భరించలేక
0: ఇప్పుడు ఎండలో కొడతారు కదా,
1: మోతాదు ఎక్కువైపోయి
0: మోతాదు ఎక్కువైనప్పుడు అది వీళ్ళు చొక్కా విప్పి ఎండకు కొడుతూ ఉంటారన్న. ఇది

0: అంటే అది ఆ స్ప్రే వీళ్ళ బాడీతో వీళ్ళకి అబ్జార్బ్ అయిపోవడం మొదలుపెట్టింది. సో ఇది చెప్పేదానికి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవటద్దు మందు, అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి రైతుకు చేరాలి అంటే అది ఆల్ ఇండియా రేడియో ద్వారానే జరిగేవి. అందుకని చెప్పి ఆల్ ఇండియా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళు. అట్లాగే వరిలో తీసుకోవాల్సినటువంటి అనేక నీళ్ళు తక్కువ పెట్టుకోవడం కానీ, లేకపోతే విత్తనాలు ఏ విత్తనాలు వాడాలని కానీ, అది ఎప్పుడు వరి నారు పోయాలి, ఎప్పుడు నాట్లేయాలి, దానికి అనేక విషయాలు. ఇప్పుడు అక్కడ రైస్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్, సో వాళ్ళని పిలిపించి ఆ సైంటిస్ట్ని వాళ్ళ ద్వారా చెప్పించేవాళ్ళం. సో రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా రేడియో బెస్ట్ మీడియం అనమాట. ఎందుకంటే టీవీకి అప్పుడు ఇంకా సిగ్నల్ సరిగా వచ్చేవి కాదు, శాటిలైట్ వచ్చిన తర్వాతనే టీవీలు బాగా వచ్చాయి, కానీ అంతకుముందు టీవీలతో రావాలంటే సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆల్ ఇండియా రేడియో ప్రాబ్లమే లేదు, ఎక్కడైనా సరే ఏ మారుమూల ఉన్నా కూడా రేడియో స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఈ వార్తల విషయం కానీ, వ్యవసాయ విషయం కానీ, వాతావరణ విషయం కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియోని వాడేవాడిని.
1: సార్, అయితే ఈ ఇన్ఫర్మేషన్ డిసమినేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసారా సార్?
0: తప్పకుండా. ఇప్పుడు దానికి గ్రామాలలో ఎప్పుడైతే మనం వ్యవసాయం, పర్టికులర్ గా వ్యవసాయం మాకు తెలిసింది, మిగతా వాటికి స్కూల్ పిల్లల గురించో, లేకపోతే స్కూళ్ల గురించో, లేకపోతే హాస్టల్ గురించో, లేకపోతే వేరే ఇంకో విషయాలు ఉంటే అవి లిమిటెడ్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది. కానీ వ్యవసాయం అందరూ ఉంటారు, ప్రతి గ్రామంలో అవసరమే, ప్రతి రైతుకు అవసరమే. కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే మనకు మళ్ళా వార్తలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పింది పత్తి గురించి చెప్పాను, పత్తి ఈ పురుగుల మందు కొట్టద్దు, మీరు పురుగుల మందు తగ్గించండి, జాగ్రత్తగా లేదు, జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు, మీరు చొక్కా వేసుకోవాలి, ముఖానికి కప్పుకోవాలి, తర్వాత ఎండ రాకముందే కొట్టండి, ఎండ అయిన తర్వాత కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి రైతుకు చేరాలి అంటే మనకి చేరిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్టింగ్, దానివల్ల నష్టపోయిన రైతులు, ఆరోగ్యం దెబ్బతిన్న రైతులు తగ్గిపోతే మనం కమ్యూనికేట్ చేసింది చేరినట్లే కదా రైతులు. ఆ విధంగా జిల్లా మొత్తంలో మనం అనుకున్నట్లు రైతులకు విషయాలు చెప్పడం, దానివల్ల రైతుకు ఉపయోగపడడం కూడా జరిగింది అనమాట.
1: సార్, మీరు ఆ తర్వాత కాలంలో విజయవాడలో పనిచేశారు, కృష్ణా జిల్లాలో చేశారు, అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ గా ఆయన పేషీలో పనిచేశారు. సో యు ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పవర్ కారిడర్. మీరు అటు చూసారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత ప్రజలకి చేరువగా ఉన్నారంటే, ఒక స్కూల్లో ఫంక్షన్ ఉన్నా కానీ యూ నెవర్ డినైడ్, యు ఆర్ దేర్ ఫర్ పీపుల్. సో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్?
0: అంటే రెండు రకాలు. ఇప్పుడు కలెక్టర్ గా పనిచేసినప్పుడు యూ హావ్ పవర్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పీపుల్. నేను ఉదాహరణకి మీరు అని చెప్పినప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో జాతరకు బ్రిడ్జి కట్టాము, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో వరంగల్లో అది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేవి, పర్టికులర్ గా గర్ల్స్. ఎందుకు అంటే పిల్లలు అమ్మాయిల్ని ఊర్లో ఉండే స్కూల్ పంపిస్తారు 5వ తరగతి, లేకపోతే మాక్సిమం 10వ తరగతి చదివిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే అమ్మాయి వెంటనే పెళ్లి చేస్తారు, ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే అప్పటికి పెద్దది అయి ఉంటుంది, మెచ్యూర్ అయి ఉంటుంది. ఇంకా మామూలుగా పల్లెలు ఏమనుకుంటారంటే మెచ్యూర్ అయితేనే పెళ్లి చేసేయాలి, ఫర్ వేరియస్ సోషల్ రీజన్స్ అను, అలవాట్ల వల్ల, ఆచారాల వల్ల. అందుకని చాలా చోట్ల గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. సో అది మేము ప్రివెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా క్యాన్వాస్ చేసేవాళ్ళము, గ్రామాల్లో చెప్పేవాళ్ళము. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది ఒక పిల్ల జీవితంలో 10వ తరగతి పాస్ అయిందంటే తప్పకుండా అమ్మాయి ఇంటర్మీడియట్ లో జరిపిస్తారు, 10వ తరగతి ఫెయిల్ అయిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో మనం అది అవాయిడ్ చేయాలి కదా. 10వ తరగతి అంటే చైల్డ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వచ్చింటావు అమ్మాయికి, అప్పటికి 15 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ లో ఆపాలంటే ఒక కారణం ఇది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేశామంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మోడ్ లో అందరు హెడ్ మాస్టర్లని, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండే వార్డర్లని అందరినీ మోటివేట్ చేసి 10th క్లాస్ లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం వల్ల 2003లోను 2004లోను వరంగల్ కంబైన్డ్ స్టేట్ లో 91% పాస్ తో టాప్ వరంగల్. ఏది 10th క్లాస్. నా టార్గెట్ ఏంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ గా 10th క్లాస్ పాస్ అవుతాయి, పర్టికులర్ గా అమ్మాయిలు. మగ పిల్లోళ్ళు అయితే సరే ఇంకోసారి రాయిరా అంటారు, కానీ అమ్మాయిలు రాయనివ్వరు పేరెంట్స్, ఇంకా దానిలేమ్మా నీకు 10వ తరగతి ఫెయిల్ అయ్యావు కదా ఇంకా పెళ్లి చేస్తామంటే. సో ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతారో ఎట్లనో ఒకట్లో జూనియర్ కాలేజీకి వెళ్తారు పిల్లలు, పీర్ ఎఫెక్ట్ అనమాట. పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పిల్లలు పోతే ఎందుకు మానేయాలి చదువు, నేను కూడా చదువుకుంటానని అమ్మాయిలకే వస్తుంది ఇదే.

0: ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడమే కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాం. అది ఎట్లా చేసామంటే అందరిని మోటివేట్ చేసి వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డెన్లు అదే గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ చేస్తే నాకు ఇప్పటికి గుర్తన్నమాట. ఆ రోజు నేను చెప్పేవాళ్ళను, మోటివేట్ చేసేవాళ్ళం అనమాట. మీటింగ్లు పెట్టేవాడిని నేను, ములుగులోను మహబూబాబాద్లోను జన్గావ్లోను అక్కడికి పోయి కూర్చొని వాళ్ళందరినీ పిలిచి మనం హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడేవాళ్ళం, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి బాగా పెంచండి అంట. సో ఆ వార్డెన్లు ఏమైందంటే ఎంత థ్రిల్డ్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చదువులు మా పిల్లలకి అందరూ నా దగ్గరకు వచ్చారు. రిజల్ట్స్ వచ్చిన రోజున సార్ నాది 100% వచ్చింది సార్, నాది 100% గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ నాకు గుర్తు అనమాట. పర్వతగిరి అని ఒకటి ఉంటుంది దయాకర్ రావు అక్కడ, అది అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్లో 10th క్లాస్ వాళ్ళు 40 మంది రాశారు, 40 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చి.
1: ఐ థింక్ వి సేవ్డ్ జనరేషన్స్.
0: సో ఆ విధంగా ఆ 10th క్లాస్ అనేది గర్ల్స్ ఎడ్యుకేషన్ పర్టికులర్ గా డిస్ట్రిక్ట్ లో అది పాస్ మనం బాగా శ్రద్ధ తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ లాంటి సోషల్ ఈవిల్స్ ని కట్ చేయొచ్చును అనేది టార్గెట్ అచీవ్ చేసాం అనమాట అక్కడ. సో ఇది ఒక ఎడ్యుకేషన్ లో చేసాం. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా మిగతా విషయాలు అగ్రికల్చర్ సంబంధము, ఆ రోజుల్లో ఈ మన కాటన్ కి ఎంఎస్పీ ప్రాబ్లం ఉండేది, ఆ ఎంఎస్పి ప్రాబ్లం తో కాటన్ కార్పొరేషన్
1: వరంగల్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్
0: మార్కెట్. సో ఎనుమామల మార్కెట్ లో చెల్లీస్ కాటను చాలా ఎక్కువ మార్కెట్ అక్కడ వస్తుంది అనమాట. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరిగా ఇన్వాల్వ్ కాకపోతే ఎంఎస్పీ రాదు. వాళ్ళు కొంటున్నారు అంటేనే వ్యాపారస్తులు రైతు దగ్గర మంచి ధర ఇస్తారు. కాటన్ కార్పొరేషన్ లేదనుకోండి వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మేము ఇంత ఇస్తాం మీకు ఎంతకన్నా ఎక్కువ ఉంది దాంట్లో తడి ఉంది లేకపోతే దాంట్లో వేస్ట్ ఉంది అంటారు. అలా కాకుండా రైతులకి మంచి జరగాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా ఇవన్నీ చేసి ఎన్మామల మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంధ్రాలో కాటన్ అండ్ చిల్లీస్ ఆ విధంగా కూడా ప్రయత్నం చేశాం అనమాట. రైతుల కోసం చేశాం, పిల్లల కోసం చేశాం. అదన్నీ కాకుండా ఆ రోజుల్లో 42 హాస్టల్ బిల్డింగ్లు కట్టించాం. అంటే ప్రభుత్వాల నుంచి ఏ బడ్జెట్ లేకుండా నా దగ్గర ఉన్నటువంటి అంటే కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని పెట్టి ఒక ఇంజనీర్ని ఐడెంటిఫై చేస్తాం, అందరినీ చెప్తామన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 12 లక్షలు ఇస్తాను, నాకు హాస్టల్ కట్టిపెట్టాలి. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ హాస్టల్ శాంక్షన్ చేస్తుంది కానీ బిల్డింగ్లు ఉండవు, ప్రైవేట్ బిల్డింగ్లో పెడతారు
1: రెంట్.
0: అక్కడ టాయిలెట్లు ఉండవు, నీళ్లు సరిగా ఉండవు, పండుకునే ఇది ఉండదు, చదువుకోవాలి కదా వీళ్ళు, చదువుకుంటే ఎవరు ఇల్లుకు ఎవరు హాస్టల్ కోసం కట్టరు కదా. మేమేం చేసామంటే హాస్టల్ కట్టించేసినాం అనమాట. ఎట్లా కట్టిస్తాము, 8 రూములు, ఒక్కొక్క రూములో 12 మంది పిల్లలు ఉండే ఏర్పాటు, వాళ్ళకు ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 6 బాత్రూములు, 6 లెట్రిన్లు ప్రతి హాస్టల్కి, బోరు ఓవర్ హెడ్ ట్యాంకు, రన్నింగ్ వాటరు. అంటే ఎవరైతే ఈ 12 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగికి మోటివేట్ చేస్తామన్నమాట, చూడవయ్యా మనం మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనం మన ఉద్యోగంలో ఉన్నాం, మన జీతం వస్తుంది, వాళ్ళు బీద పిల్లలు, వాళ్ళకి ఏదైనా చేద్దాం పట్టండి అని చెప్పి అట్లా మోటివేట్ చేసి వాళ్ళు శ్రద్ధ తీసుకొని కట్టించి 42 హాస్టల్ కట్టాము వరంగల్. మళ్ళీ కృష్ణాజిల్లాలో 100 హాస్టల్ కట్టాం. అక్కడ 6 సరిపోవని చెప్పి 10 టాయిలెట్లు, 10 బాత్రూంలు. లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు స్నానం చేయరు. పర్టికులర్గా ఆ రోజుల్లో ఆ బోరు, హ్యాండ్ బోర్ ఉండేది, ఆ హ్యాండ్ బోర్ దగ్గర స్నానం చేయాలి. సో హ్యాండ్ బోర్ దగ్గర ఒక్కోసారి 2-3 రోజులు చేసేవాళ్ళు కాదు, అది ఆరోగ్యం దెబ్బతినేది, వాళ్ళు చర్మ వ్యాధులు వచ్చేవి. ఇంకా అమ్మాయిలకైతే అసలు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలో వాళ్ళు తెలియదు, చీకటి పడితే కానీ స్నానం చేయలేరు. సో ఇవన్నీ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఉండే. ఒకసారి మేము ప్రతి హాస్టల్లో 6 బాత్రూంలు, 6 టాయిలెట్లు పెడతాయి, తప్పకుండా ప్రతి ఒక్కరు బాత్రూమ్ వాడేవాళ్ళు, టాయిలెట్ వాడేవాళ్ళు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, వార్డెన్ చేసుకుంటారు, రన్నింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళకు ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేసి మాకున్న రిసోర్స్ అట్లా కట్టించామన్నమాట హాస్టల్. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ మ్యాక్సిమం డెవలప్మెంట్కి జిల్లాలో చేయడం జరిగిందనమాట. అట్లాగే 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తుపాకులగూడెం అని ఒక ఊరు ఉంది, అది కన్నాయిగూడెం అని ఇంకొక ఊరు ఉంటుంది, ఎటు నాగారంకు 40 కిలోమీటర్లు. కన్నాయిగూడెంలో పిహెచ్సి ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కానీ తుపాకులగూడెంకి కన్నాయిగూడెంకి మధ్యలో రోడ్డు లేదు.
1: ఓకే,
0: 9 కిలోమీటర్స్. వాళ్ళకి ఇక స్కూల్కి పోవాలంటే కష్టం, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకోవాలంటే కష్టం, ఏదైనా జబ్బు పడితే పిహెచ్సికి రావాలంటే కష్టం. నేను పోయినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఒక ఇన్సిడెంట్ కోట్ చేశారు. వాళ్ళు ఒక చైల్డ్ బర్త్ అంటే ఒక ఆమెకి నొప్పులు వచ్చాయి, ప్రాబ్లం అయింది. మామూలుగా లోకల్గానే చేసేస్తారు డెలివరీ, ఆ మంత్రసాని ఎవరో

0: ఈమెకు కాదు హాస్పిటల్కి పోవాలన్నారు. వాన తుఫాన్ వస్తుంది, గోదావరి గట్టు మీద ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ పక్కకు పోతే వెంకటాపురం అని ఖమ్మం డిస్ట్రిక్ట్లో పిహెచ్సి ఉంది, అక్కడికి పోతే డాక్టర్లు ఉంటారు చేస్తారనుకోవచ్చు. కానీ ఆ మధ్యరాత్రుల్లో వర్షంలో ఆ గాలి వాన ఉంటే పోయేదానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ పోయేదానికి ట్రై చేస్తే బోట్లో పోలేకపోయారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వాళ్ళని చేర్చలేకపోయారు, ఈమె డెలివరీకి పిహెచ్సి చేరలేకపోయింది గాలి వాన వల్ల, రోడ్డు లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయింది, డెలివరీ కాలేదు. నేను పోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చెప్పారు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ 9 కిలోమీటర్స్ రోడ్డు వేద్దామని డిసైడ్ అయిపోయినా. కాంట్రాక్టర్కి ఇస్తే చేయనివ్వరు నక్సలైట్లు, రోడ్లు లేనివ్వరు వాళ్ళు. అందుకని ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని అందరినీ గ్రూప్ చేసి మీకు డబ్బులు ఇస్తాం మీరు వేసుకోండి రోడ్డు అన్నాను, ఇచ్చేసినాం అండ్ రోడ్ వేశారు. బిలీవ్ మీ 9 కిలోమీటర్స్ బ్యూటిఫుల్ రోడ్ వాజ్ లేడ్ బై ఉమెన్ గ్రూప్. అండ్ ప్రతిరోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆ ఊరికి పోయి రాత్రి ఉంటుంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ బస్సు దే యూస్ టు టేక్ ఫ్రమ్ దేర్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. స్కూల్ పిల్లలకి ప్రాబ్లం లేదు, వ్యవసాయ ఉత్పత్తులకి ప్రాబ్లం లేదు, అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఆ రోడ్డు 9 కిలోమీటర్స్ అది ఊహించుకోకుండా తుపాకులు గూడెంకి రోడ్డు వేసాం. ఇప్పుడంటే పెద్దది అక్కడ అన్ని చాలా వచ్చేసాయి అనుకోండి, డెవలప్మెంట్ వచ్చింది, దేవాదులు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒకటి బ్యారేజ్ కడుతున్నారు అన్నీ. కానీ ఆ రోజుల్లో అటెంప్ట్ చేసి చేసాం. ఇదే కాకుండా ఇంకో రోడ్డు ఉంది ఆజంనగర్ అని, అది 27 కిలోమీటర్. అక్కడికి పోయాలంటేనే కష్టం, అక్కడెక్కడో కరీంనగర్ డిస్ట్రిక్ట్ పోయి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి మంతని అని మన పివి నరసింహరావు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ 27 కిలోమీటర్ రోడ్డు సేమ్ అక్కడ లోకల్ పీపుల్కి ఇచ్చి మీరు వేసేసుకోండి అంటే టుడే ఇట్ ఈస్ అ రియాలిటీ. సో ఇట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా చేసామన్నమాట. అట్లాగే చెరువులు, కాకతీయులు నాటి చెరువులు కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని తెగిపోయినాయి. కాలువపల్లి అనే ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది, బెంగమాంబ చెరువు అని, అది తెగిపోయింది, డిస్యూజ్ అయిపోయింది. ఆ కాలువపల్లిలో వాళ్ళు పాపం ఏం చేయక తోచక పిల్లోళ్ళు ఒక ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ చెరువు గట్టు చూపించి ఇది రిపేర్ చేయించమని కలెక్టర్కి చెప్పమని చూపించేదానికి. అండ్ బిలీవ్ మీ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నక్సలైట్. సో వాళ్ళు 2003 జనవరిలో జరిగింది, జనవరిలో నాకు ఆ ఇంజనీర్ స్ట్రైట్గా రాత్రి 10 గంటలకి నా దగ్గరికి వచ్చాడు. సార్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, అక్కడ ఒక చెరువు ఉంది, చెరువు తెగింది ఎప్పుడుతో, ఆ చెరువు రిపేర్ చేయించమని మీకు చెప్పమని నాకు చెప్పారు సార్, చూపించారు అండి. సో నేను సర్ప్రైజ్గా మామూలుగా ఇంకా చెప్పకుండా పోతాం అనమాట, ఎందుకంటే చాలా కష్టం. వస్తూ కలెక్టర్ వస్తున్నానంటే కానీ దేర్ ఇస్ దేర్
1: మీరున్న టైంలో పైగా ఎక్స్ట్రీమిజం నక్సలిజం చాలా టాప్ లో ఉంది, బందులు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
0: నాయకులు ఎవరు జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, సాయంత్రానికి హైదరాబాద్ జరిగేవాళ్ళు. సో నేను వెళ్ళి సర్వే చేశాను మొత్తం, ఆ ఊర్లో కూడా తెలియదు నేను వస్తున్నట్లు. నేను ఒక ఇంజనీర్ని తీసుకుపోయాను, అంటే ఆయన ఏం చేశారంటే సార్ దీన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేసి నీళ్ళు వచ్చేటట్టుగా చేద్దామని. సో 63 లక్షలు ఎంతో కావాలన్నారు, ఇచ్చేసాను. 63 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. బిలీవ్ మీ వితిన్ 6 మంత్స్లో చెరువు వర్షాకాలానికల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరెండర్ అవుతున్న నక్సలైట్లు చాలామంది ఆ ఊరు కాలువపల్లి అనమాట ఉన్నారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమీ లేదు, ఆ చెరువు రిపేర్ వల్ల దానికి చెరువు నిండినందువల్ల పూర్తిగా చేయలేదు, రిపేర్ చేయకుంటే ఫిట్ కాదనమాట. ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం తెగిపోయిన చెరువుని. సో మేము దానికి అప్రోపరియేట్గా రిపేర్ చేసి నీళ్లు నిలబెట్టేటట్టు చేస్తే దాదాపు ఒక 27 గ్రామాలకి సబ్సాయిల్ వాటర్ పెరిగింది. వాళ్ళ గ్రామంలో మంచి నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు పైకి వచ్చి వాళ్ళకి నీళ్ళ సమస్య కూడా తీరింది అనమాట. అంటే ఏ విధంగా అయితే జిల్లాకు ఉపయోగపడాలి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్ధిలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలు చేసేసి అవకాశం కలెక్టర్కి ఉంటుంది.
1: డెఫినెట్గా మీరు ఆ టర్మ్ అంతా ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలా గ్రాటిఫైయింగ్ గా కూడా ఉండి ఉంటుంది.
0: అంతే మనం అనుకుని చేయగలిగినాం
1: సార్. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వరంగల్లో కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందంట సార్, ఒక జిల్లా ఉన్నతాధికారి భార్య ట్రాక్టర్లో వెళ్ళి చలిలో వణుకుతున్న పేద ప్రజలకి దుప్పట్లు పంచారు. ఆవిడ పేరు కూడా చెప్పలేదట. సో ఎవరు ఈవిడ, హూ ఇస్ దిస్, ఇంత ధైర్యం చేసి మధ్యరాత్రి పూట వెళ్ళి అందరికీ దుప్పట్లు పంచారంటే షీ హ్యాపెన్స్ టు బి యువర్ బెటర్ హాఫ్. సో అటు అడ్మినిస్ట్రేటివ్గా మీరు, ఇటు ఫిలాంథ్రోపిక్ మేడం ఇద్దరు కూడా మీరున్న ప్రతి చోట చాలా చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ ఇంపాక్ట్ ఒక మార్క్ పెట్టారు అని తెలుస్తాను సార్. సార్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒకేషన్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం కదా సార్, ఇప్పుడు ఏ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ని చెప్పాలన్నా సెన్సేషనలైజ్ చేయకుండా ప్రజలలో ఎటువంటి ప్యానిక్ కానీ మత కలహాలు కానీ ఇంకో రకంగా కలహాలు ఇలాంటివి ఏమీ రాకుండా కొంచెం ఆగి ఆర్గానిక్గా సమాచారాన్ని అందిస్తుంది ఆకాశవాణి లాంటి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్. కానీ మనం ఉన్న యుగంలో సెకండ్లలో ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది. ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇంత తొందరగా వెళ్తుందా అన్న యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్ మీరు?
0: యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి రెండు టైప్స్ ఆఫ్ మీడియా ఉంది
1: సార్.
0: ఒకటి రేడియో, రెండు టెలివిజన్. టెలివిజన్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రీచ్ ఎంత ఉంటుంది, ఎంతమంది టెలివిజన్ చూస్తున్నారు, ఎంతమంది రేడియో వింటున్నారని లెక్కేసుకుంటే ఈ టెలివిజన్లో ఛానల్స్ చాలా వచ్చేసాయి. ఈ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ పైన రన్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ల పైన. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఎంతమంది చూస్తారు మీ ఛానల్ని, 1000 మంది చూస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అతనికి 1000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇస్తామంటారు. లేదు 100000 మంది చూస్తున్నారు అనుకోండి, 100000 మంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎంతమంది రీచ్ అవుతుందో మీ ఛానల్ లెక్కేసుకుంటారు. ఆ రీచ్ కోసం అని చెప్పి మీ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండాలి, ఆ చూపించే సబ్జెక్టు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీచ్ పెరగాలని చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపిస్తున్నామనో లేకపోతే ఇక చాలామంది వీడియోస్ పెంచుకోవాలనో సెన్సేషనలైజ్ చేస్తారు. ఏమంటే అదో పులి అంటే ఇదో తోక అని చూపించేస్తారు. అక్కడ పులి ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ సెన్సేషనలైజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ పెరుగుతుంది అని అంటారు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఆల్ ఇండియా రేడియో క్రెడిబిలిటీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు పక్కాగా దే ట్రాన్స్మిట్ ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ అనేది ప్రజలకు తెలుసు. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నమ్ముతారు. టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో ఇది వీళ్ళ సంబంధం, ఈ ప్రిజుడిస్ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీకో, ఒక గ్రూప్కో, ఒక కమ్యూనిటీకో, ఒక మతానికో వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్లు వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, చూద్దాం ఆలోచిద్దాం ఇంకోటి కూడా క్రాస్ చెక్ చేసుకుందాం రేడియోలో కూడా విందాం అనే లెవెల్ ఉంది అనమాట. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోకి ఆ క్రెడిబిలిటీ ఉంది.
1: రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్రెషర్తో పాటు ఆ సేనిటీని మెయింటైన్ చేస్తూనే బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సార్ ఆల్ ఇండియా రేడియో. అండ్ ఈ ఒకేషన్లో మీతో మాట్లాడడం, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హాజ్ ఎవర్ హ్యాడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్.
0: చాలా సంతోషం నన్ను మీరు పిలిచి మీతో నా అనుభవాలు లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానెటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. आकाशवाणी हैदराबाद के
3: राहुल खुराना रचित और रिधान केशु और साथ ही आशीष और बीना जी का भी नाम इन्होंने दिया है. अब थोड़ा सा ब्रेक लेते हैं एक म्यूजिकल.
4: 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
5: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకు చేసినటువంటి శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లవణ్య, లక్ష్మణ్, మీనా, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు, మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध।
0: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: ఎవర్గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్గ్రీన్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎవరంటే, గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి వయ్యారి గోదారం అనే ఈ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఎడ్లపల్లి మండలం జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ పాట ఎవర్గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జీ శ్రీని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మల్కాజ్ గిరి నుంచి మహేష్ నయనిక నరసయ్య మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బొబ్బిలి రాజా. మరి ఈ సినిమా నుంచి బలపంపట్టి భామవల్లో పాట వినవాలని మెసేజ్ చేశారనమాట. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. వారు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటలు, హుషారైనటువంటి పాటలు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా గజ్వల్ నుంచి వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కూడా ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాటలు వినిపించండి ఎవర్ గ్రీన్ హిట్స్లో మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం బొబ్బిలి రాజా. మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట April 1 విడుదల, మరి ఈ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడి మల్కాపూర్ నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నాగు ది, ఈ పేరు భలే ఉందండి, సో మరి ఆయన మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తాను ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఎస్ దోస్త్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినేశాం ఈ అవర్ లో. అండ్ స్టూడియో క్లాక్ లో అప్పుడే 10:57 కావస్తుంది. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మీ అందరికీ వినిపించినటువంటి పాటలు అన్నీ బాగా నచ్చాయనుకుంటున్నాను, ఎందుకంటే ప్లే చేసింది మీరు రిక్వెస్ట్ చేసిన పాటలు కాబట్టి. సో మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటున్నాను. అండ్ చాలామంది మెసేజ్ చేశారు బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను, ఎందుకంటే మనం ఇవాళ 1990 నుంచి 1995 మధ్యలో పాటలు విందామని అనుకున్నాం కదా. సో అందుకని అందరి పాటలు ప్లే చేయలేదు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ షోలో ఆ టైంకి సంబంధించినటువంటి పాటలు మళ్ళీ విందాం. కానీ వెళ్తూ మాత్రం మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను. అండ్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం వినిపిస్తున్నాను. సో మరి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, శంకర్ గారు దర్శకత్వం వహించినటువంటి పాట, సినిమా ఎస్ జెంటిల్మెన్. మరి ఈ సినిమా నుంచి ఈ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ దోస్తో, టేక్ కేర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం. హైదరాబాద్ పణాజీ ఎకనామిక్ కారిడార్ లోని గుడెవల్లూర్ మహబూబ్ నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను హైదరాబాద్ హెచ్ఐసీసీ నుంచి ప్రధానమంత్రి వర్చువల్ గా జరుపుతారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సిబిఎస్ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో మైండ్ యాక్టివేషన్ త్రూ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కాంక్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎయిమ్స్ న్యూఢిల్లీ అభివృద్ధి చేసిన కౌమార దశ విద్యార్థుల సంక్షేమ కార్యక్రమమైన ప్రాజెక్ట్ మేట్ విస్తరణకు నంది పలికింది. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్తో కలిసి దక్షిణ ట్రినిడాడ్లో ఒక వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

హాయ్ అండి, అందరూ బాగున్నారా? సండే ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, సండే అంటే మరి చిల్ డే కదా, అలా అలా కూల్గా హ్యాపీగా గడిచిపోతూ ఉంటే బాగుంటుంది, రైట్? ఎస్, అందులో ఇవాళ మదర్స్ డే, సో ఆ సెలబ్రేషన్స్లో కొంతమంది బిజీగా ఉండుంటారు, అవునా? ఎస్, సో మీ మదర్స్ డే సెలబ్రేషన్స్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేస్తుంది మీ ఆర్జే భవాని. ఇవాళ కొన్ని సాంగ్స్తో రెడీగా ఉన్నాను. మరి అమ్మ, అమ్మ పంచే ప్రేమ, చేసే త్యాగాలు, అమ్మతో చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇలా కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ పాటలు విందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. మరి మీరు కూడా రెడీయేగా? అయితే మీకోసం ముందుగా 20వ శతాబ్దం చిత్రం నుండి బాలుగారు సుశీలమ్మ పాడిన ఈ పాట, సంగీతం జేవి రాఘవులు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0852. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

అబ్బా నాకు తెలుసమ్మా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు? ఏంటమ్మా ఈ కూరు ఇలా చేసావు, అస్సలేం బాగాలేదు. సరేమ్మా తింటా తింటా, మళ్ళీ మాట్లాడతా, కాస్త వర్క్లో బిజీగా ఉన్నానే. ఇవి అమ్మతో కొట్టే కొన్ని కామన్ డైలాగ్స్. ఏమ్మా టైంకి తినే, ఇదిగో కాస్త రోడ్ మీద అటు ఇటు చూసుకుంటున్నాడు, ఎవరైనా వెంటబడతారు. స్కూల్లో ఎవరైనా నేను ఏడ్పిస్తే ఏడ్చేయడం కాదు, ధైర్యంగా ఉండాలి, లేదా వెళ్ళి టీచర్కి చెప్పు సరేనా. ఇదిగో మీ ఆయనో అత్తగారో మామగారో ఏదో ఒక మాట అన్నారని కోప్పడి వాళ్ల మీద అరవకు సరేనా. కాస్త ఓర్పు సహనంతో ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఇవి అమ్మలు మనతో మాట్లాడే కామన్ డైలాగ్స్ కదా. రెంటికి ఎంత తేడా ఉంది కదా. మనని కన్ని పెంచి పెద్ద చేసే మనమే జీవితం అనుకుంటారు తల్లిదండ్రులు. ఓ అడుగు ముందుకే ఉంటుంది అమ్మ. అమ్మ అనుకున్న డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసి పిల్లల కుటుంబం బాగుంటే, పిల్లలు మరి నా కుటుంబం కూడా బాగుంటే నేను బాగున్నట్టే అని సెల్ఫ్ లెస్ గా ఉండే ఏకైక మహిళ అమ్మ. మరి మన మాతృమూర్తులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తోంది మీ ఆకాశవాణి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొదటి గురువు మొదటి ప్రేమ, మొదటి స్నేహితురాలు అమ్మ. ఏడిస్తే కన్నీరు తుడిచి మనకి తోడుగా ఉంటుంది, ఆకలేస్తే అన్నపూర్ణాదేవిలా వండి పెడుతుంది, నిద్ర వస్తే కమ్మని జోలాలి పాటలా మారుతుంది, ఓడిపోతే వెన్ను తట్టి ధైర్యం చెప్తుంది. ఇలా ఒక్కోసారి ఒక్కో పాత్ర పోషిస్తూ ప్రతిసారి మనకి తోడుగానే ఉంటుంది అమ్మ. మరి మనని అంత ప్రేమించే అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? మనం ఏమి ఇచ్చినా అది తక్కువే. మన సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. నీకేం కావాలి మా అని అడిగితే తనకి ఏం కావాలో చెప్పడం కూడా తెలీదు. నువ్వు బాగుంటే అదే చాలురా అంటుంది అమ్మ. ఇక ఈ కాలం అమ్మలు ఇల్లు, ఉద్యోగం, పిల్లలు అన్ని మేనేజ్ చేస్తూ వాళ్ల పవర్ ఏంటో చూపిస్తున్నారు. మరి మనం వాళ్ల కోసం రోజులో ఒక్క అరగంట క్వాలిటీ టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మ తిన్నావా? అమ్మ సరదాగా అలా బయటికి వెళ్దాం పదా. అమ్మ ఈరోజు నేను వంట చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి కూడా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే కేవలం ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వాళ్లకంటూ కొంచెం టైం ఇచ్చి మీ లైఫ్లో జరిగే విశేషాలు చెప్తూ వాళ్ల చిన్నతనంలోని విశేషాలను గురించి మాట్లాడుకుంటే అది వాళ్లకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మన తల్లిదండ్రులు మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మరి వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్లకి అంతే ఇంపార్టెంట్ కదా. సో ఆ స్వీట్ మూమెంట్స్ గురించి లేదా వాళ్ళు పేరెంట్స్తో స్పెండ్ చేసిన ఆ టైం గురించి కానీ కొంచెం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. మేబీ మనం వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అదేనేమో. సో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చేశారు కానీ ఆ ప్రేమని అమ్మతో చెప్పండి. సో ఇది ఈనాటి షార్ట్ సెగ్మెంట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మదర్స్ డే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ముందుకొస్తున్నాయి.
1: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:30 దాటి 25 సెకండ్లు. ఎస్, మరి ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో గాయని గాయకుల దర్శకుల విశేషాలు లేదా బయోపిక్ల గురించి ఇలా మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ సండే ఏంటి స్పెషల్ అంటే, తెలుగు సినిమాలో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని వింటూ అలా కబుర్లు చెప్పుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, సండే అంటే నెమ్మదిగా ప్రశాంతంగా గడపాలి అనుకుంటాం కదా. మరి అంత బాగా స్టార్ట్ అయ్యే సండేకి ఇంత మంచి పాటలు ఆడితే ఆ సండేకి ఇంకా ఎనర్జీ యాడ్ అవుతుంది, రైట్? ఎస్, మరి మీకోసం మీ ఆజే భవాని ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయిలో సూపర్ హిట్ సాంగ్స్ తో రెడీగా ఉంది. మరి మీరు కూడా పాటలను వింటూ గుర్తుకొస్తున్నాయని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీకోసం మహర్షి చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ పాడిన ఈ పాట, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వెన్నెలకంటి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాల్లో ప్రేమ పాటలు చాలానే వింటూ ఉంటాం కదా, కానీ అచ్చంగా పెళ్లి పాటలు, భార్యాభర్తల బంధాన్ని చక్కగా వివరించే పాటల గురించి మాట్లాడుకుంటే రాజ్కుమార్ చిత్రంలో ఈ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది. అందాల నటుడు శోభన్ బాబు, సహజ నటి జయసుధ నటించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. వేటూరి కలంలో ఇళయరాజ సంగీతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో ఈ పాట అందంగా ముస్తాబైన కొత్త పెళ్లి కూతురులా ఉంటుంది. ఇక సాహిత్యం విషయానికి వస్తే నేటి తరానికి ఆదర్శవంతంగా ఉంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా మంచి మంచి పదాలతో ఓ చక్కటి పూలమాలలా ఉంటుంది ఈ పాట. మరి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: ఉంటుంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. టాలీవుడ్ లో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన హిట్ సాంగ్స్ వింటున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. ఎస్, మరి ఆ ఎరాలో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి. ఇలా రాజా, రాజన్ నాగేంద్ర, కే చక్రవర్తి, కేవీ మహాదేవన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. బ్రిలియంట్ కాంపోజిషన్స్ కూడా. ఇంకా సాహిత్యం విషయానికి వస్తే వేటూరి, సి నారాయణ రెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఆ పాటల్ని హమ్ చేసుకుంటూ ఉంటాం కదా. అది ట్యూన్లోని మ్యాజిక్ కావచ్చు, లిరిక్లోని మీనింగ్ కావచ్చు, కానీ మనసుకి మాత్రం దగ్గరగా ఉండిపోతాయి. అలాంటి ఒక కంపోజిషన్ శ్రవంతి చిత్రంలోని మౌనం ఆలాపన అనే ఈ పాట. ప్రేమ, త్యాగం, భావోద్వేగాలు నడుమసాగే ఈ సినిమా ఓ మంచి కుటుంబ కథ. అనుకోని పరిస్థితులు ఇద్దరి మనుషుల జీవితాల్ని ఎలా మారుస్తాయి అని ఈ సినిమాలో చూపిస్తారు. మరి ఈ సినిమా నుండి చక్రవర్తి కంపోజిషన్లో, వేటూరి సాహిత్యంలో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆ అమ్మాయి అంటే తను ప్రేమించిన అబ్బాయికి ఇష్టం ఉందో లేదో తెలీదు. కంగారు పడి మళ్లీ అతనికి నచ్చకపోతే మనసు బాధపడుతుందని, ఓ మనసా తుల్లిపడకే, అతనితో జీవితం ప్రారంభించి ఆ శుభఘడియ వచ్చిందో లేదో, తొందరపడితే అలసిపోతావు, కాస్త నెమ్మది అని

మనసుని శాంతపరుస్తుంది కథానాయిక ఈ సినిమాలో. ప్రతి అమ్మాయి పాడుకునే పాటనేమో ఇది. మరి నేటి తరానికి మనసు మన ఆధీనంలో ఉండాలి అని గుర్తు చేసే పాట కూడా ఇది. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నంది అవార్డును గెలుచుకుంది. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ పాటను పాడినవారు జానకమ్మ, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. మరి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నిమి ఆన్లైన్ అడ్మిషన్స్ డాట్ ఇన్ ద్వారా మే 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే భవాని. పాజిటివ్ న్యూస్ ని పబ్లిష్ చేసే ఒక న్యూస్ పేపర్ ఫౌండర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి వాళ్ళు ఎవరు అంటే మధ్యప్రదేశ్ కి చెందిన పీయూష్ ఘోష్, ట్యూహిన్ సేన్, ఇంకా టానిసన్ మాథ్యూస్. నెగటివ్ న్యూస్ ని కన్స్యూమ్ చేసి దాన్ని తీవ్రంగా ఫాలో అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలా దగ్గరగా చూశారు వాళ్ళు. అందుకే పాజిటివ్ న్యూస్ తో జనాల్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలని ఆ దిశగా అడుగులు వేశారు ఈ యూత్ చేంజ్ మేకర్స్. చేతిలో చిల్లిగవ్వలేదు కానీ ఏదో సాధించాలన్న తపన, మంచి వార్తలు అందించి జనాలను ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ది ఆప్టిమిస్ట్ సిటిజన్ అనే న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారు. అసలే వీళ్ళిద్దరికి జర్నలిజం లో టచ్ లేదు, బయోటెక్నాలజీ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇంకో విషయం, ఇంతకు ముందు చెప్పినట్టు పబ్లిష్ చేద్దామంటే సరిపడా డబ్బు కూడా లేదు. పాకెట్ మనీ అంతా కలిపి ఫస్ట్ న్యూస్ పేపర్ డిజైన్ చేశారు. అది కూడా ఒక చార్ట్ పేపర్ మీద ఏ ఫోర్ సైజ్ షీట్స్ ని పెట్టి చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ రాసి చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ చూపించారు ఫీడ్బ్యాక్ కోసం. మరి తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొట్టమొదటి న్యూస్ పేపర్ని చార్ట్ పేపర్ మీద ప్రింట్ తీసి ఫీడ్బ్యాక్ కోసం వెళ్లారు అని చెప్పాను కదా ఈ ఆప్టిమిస్ట్ సిటిజన్ న్యూస్ పేపర్ ఫౌండర్స్. అప్పుడేమైందో తెలుసా, ఎవరూ ఊహించనంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందిట. అసలు మన చుట్టుపక్కన ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఊరి వాళ్ళందరూ కూడా. మనం కూడా అప్పుడప్పుడు అలానే చేస్తాం కదా, ఎంత నెగటివిటీకి అట్రాక్ట్ అయిపోతామంటే పాజిటివ్ థాట్స్ కి కానీ కాంప్లిమెంట్ చేయాలి అన్న థాట్ కి కానీ చాలా దూరం అయిపోతాం. ఎస్, మరి అప్పుడు పీయూష్ ఘోష్ ఇంకా అతని స్నేహితుడు ట్యూహిన్ సేన్ కి కాస్త హోప్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ సర్వైవ్ అవుతుందని. ఇంకా అలా ముందడుగు వేసి December 14, 2014 రోజు అఫీషియల్ గా న్యూస్ పేపర్ ని ప్రింట్ చేశారు ఈ చేంజ్ మేకర్స్. మరి అలా వాళ్ళ ఫస్ట్ ఆర్డర్ 500 న్యూస్ పేపర్స్, 500 న్యూస్ పేపర్లు వాళ్ళ ఫస్ట్ ఆర్డర్. మెల్లిగా పీయూష్ ఘోష్ వాళ్ళ నాన్నగారి కాంటాక్ట్ సహాయంతో 3000 కాపీస్ కి పెరిగింది ఆ సంఖ్య. ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి ఈ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి, ఒక గ్రామంలో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఉందిట. మరి తన స్నేహితులు కొంతమంది కోసం ఒక లైబ్రరీని స్టార్ట్ చేసింది. సో తన స్నేహితులు ఎవరైతే అసలు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారో వాళ్ల కోసం తన బుక్స్ అన్ని ఒక చోట ఏర్పాటు చేసి వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోందిట. మరి అంత చిన్న వయసులో అంత మంచి ఉద్దేశం ఉండడం అంటే గొప్ప విషయం కదా. అలాగే ఇంకో ఆర్టికల్

మంచి చదువు చదువుకుని కార్పొరేట్ లో ఉద్యోగం చేసి అందులో సాటిస్ఫాక్షన్ రాక తను పుట్టి పెరిగిన ఊరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడే వ్యవసాయంలో స్థిరపడ్డాడు ఒక యువకుడు. మరి తన కథ కూడా అందులో పబ్లిష్ చేశారు. ఇది ఎంత పాపులారిటీ తెచ్చుకుందంటే ఆ ఆర్టికల్ ఆన్లైన్ పేపర్ లో పబ్లిష్ అయినప్పుడు దాన్ని చదివిన వాళ్ళు యూకే ఇంకా దుబాయ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ అని కనుక్కుని, అంటే ఈ ఎవరైతే యువకుడు రిటర్న్ వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుని యుఎస్ యూకే లో ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ ని కూడా వీళ్ళకి డొనేట్ చేశారు అందులో వ్యవసాయం చేసుకోమని చెప్పి. అది ఒక పాజిటివ్ న్యూస్ యొక్క పవర్ అని అంటారు ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్టోరీస్ పబ్లిష్ చేసి మంచి విషయాలు సమాజానికి అందిస్తున్నారు. మరి వీరి వర్క్ ని గుర్తిస్తూ వీళ్ళకి మంథన్ అవార్డు కూడా లభించింది. మంథన్ అవార్డు ని డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ 2004 అక్టోబర్ 10th రోజు భారత ప్రభుత్వం భాగస్వామ్యంలో లాంచ్ చేసింది. మరి ఈ అవార్డు ని ఎవరైతే డిజిటల్ ఇంకా టెక్నాలజికల్ టూల్స్ ని సరిగ్గా యూజ్ చేసి డెవలప్మెంట్ కి తోడ్పడతారో వాళ్ళ ఇస్తారన్నమాట. అయితే ఎంత టెక్నాలజీ యూజ్ చేసాం అన్న దానికంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ గా యూజ్ చేసాం అన్న దాన్ని బట్టి ఈ అవార్డుని ఇస్తారు. మరి ఇదే అవార్డుని 2015 లో పీయూష్ ఘోష్ కి ఇచ్చారు. తను ఈ అవార్డు గెలుచుకున్న వాళ్లలో యంగెస్ట్ పర్సన్. ఎస్, మరి విన్నారు కదా, పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే పీయూష్ ఘోష్ ఇంకా తన ఫౌండర్స్ స్టోరీ. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మేబీ కుదిరితే కాంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే సైలెంట్ గా ఉండొచ్చు, తద్వారా నెగటివిటీకి దూరంగా ఉండొచ్చు. ఇది మరి ఈ దాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వరదాట్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జాయింట్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తో తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా 375 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గూడబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2 రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డిఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అసోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహాటీలో సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమావేశమయ్యారు. మరోవైపు అసోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నాయబ్ సింగ్ సైనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు.

0: May 12th జరుగుతున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు ఎన్నికయ్యారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ రోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్టాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జనేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్ధతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్ధతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరీజు వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్ లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్ తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ధి కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీడీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులను ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ తోను, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ తోను తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 దాటి 16 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ వింటారు.

0: ఫీల్ అయ్యాను. ఏంటి, లాస్ట్ టైం 2 మంత్స్ బ్యాకే కదా ఈ షాప్కి వచ్చాను, అప్పుడు సైజ్లో డ్రెస్ దొరికింది కదా, మరి ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అని అనుకున్నాను. అప్పుడే స్ట్రైక్ అయింది, 2 నెలల్లో మనం బాగా లావ్ అయిపోయామని. ఇంకా ఊపిలో ఎలాగైనా సన్నగా అయిపోవాలని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళగానే డైట్ ప్లాన్లు, రీసెర్చ్లు అబ్బబ్బబ్బా ఎన్నో చేసి హెల్తీగా తినాలని నిర్ణయించుకున్నాను. మరి హెల్తీగా తినడం అంటే ఏంటి? ఇంతే తినాలి, అంతే తినాలి అని ఏమైనా రూల్స్ ఉంటాయా? ఈ టైంకే తినాలి, ఆ టైంకే తినాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఇవన్నీ చూసుకున్నాను. అప్పుడే ఈట్ ఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాను. మరి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ, మనందరం తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎలా హెల్దీ హ్యాబిట్స్కి దూరం అవుతున్నామో మీతో పంచుకోబోతున్నాను ఈనాటి ఈట్ ఫిట్లో. కానీ ఒక చిన్న పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, నిన్నైన వంటకంబు, ఇయ్యాల మారి బిందు.

ಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಊರಲಿಲ್ಲ ಒಕ್ಕೋರೆ ಅರಿತಲಲ್ಲ.

நின்று

Salute my time.

ఏంటండి అవన్నీ తినాలనిపిస్తోందా? తినండి, ఎవరొద్దన్నారు? ఎస్, ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇందాక విన్నట్టుగా అని తినచ్చు, పర్లేదు, కానీ కరెక్ట్ క్వాంటిటీస్లో. హెల్దీ డైట్ అంటే అంతే కదా మరి. అంటే అన్ని న్యూట్రియెంట్స్ మనము సమపాలలో బాడీకి ఇవ్వాలన్నమాట. రైట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా వాటర్. ఇవన్నీ సమపాలల్లో ఉండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ని కూడా ఇంక్లూడ్ చేస్తే అదే హెల్తీ డైట్ అవుతుంది. తద్వారా హెల్తీ మైండ్ కూడా అవుతుంది. అది ఎందుకో న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు. మనం తినే ఫుడ్ని బట్టి మన బాడీ పనిచేస్తుందని అంటున్నారు. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్గా ఉన్నప్పుడు కన్జ్యూమ్ చేస్తే మన బాడీ లైట్గా ఫీల్ అయ్యి యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఈ మధ్యకాలంలో సీడ్స్ని కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇవన్నీ హెల్త్, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ అవ్వడంలో తోడ్పడతాయన్నమాట. అంతేకాకుండా ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే పెరుగు, ఇడ్లీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. సాధారణంగా పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా, అంటే ఇది బాడీకి చాలా మేలు చేస్తుంది అన్నమాట. డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో అవి కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, హెల్తీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. అయితే ఇంతకు ముందు చెప్పాను కదా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా సీడ్స్ గురించి. అయితే మనలో చాలా మంది ఇవన్నీ పాటిస్తున్నా కూడా ఇంకా హెల్తీగా ఉండడంలో ఒక అడుగు వెనకే ఉంటాం. మరి దానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఎక్సర్సైజ్ చేయకపోవడం, అయితే రెండోది చాలా మందికి స్ట్రెస్. ఈ రెండు విలన్స్ చాలండి బాబు మనం తీసుకునే మంచి ఫుడ్ యొక్క ఎఫెక్ట్ ని నెగటివ్ చేయడానికి. అందుకే ఎక్సర్సైజ్ కూడా డైట్ ప్లాన్ లో యాడ్ చేసుకోవాలని డాక్టర్స్ ఇంకా న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. ఎక్సర్సైజ్ అంటే ఇప్పటికిప్పుడు జిమ్ లకి వెళ్లి కుస్తీ పోటీలకి ఏమీ ప్రిపేర్ అయిపోకర్లేదు, కానీ రోజు పొద్దున్నే సన్ రైజ్ తో నిద్రలేచి కాసేపు ఎండలో ఉంటే బాడీకి విటమిన్ డి అందుతుంది. మరి మీ అందరికీ తెలిసిందే కదా విటమిన్ డి మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది, ఇంకా బోన్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు రోజు కనీసం 30 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పెడితే బాడీ హెల్తీగా, మైండ్ హ్యాపీగా ఉంటుంది. యోగా, వాకింగ్, రన్నింగ్, డాన్స్, సైక్లింగ్, ఇలా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ట్రై చేయొచ్చు మనం. ఇంకా రెండో విలన్ స్ట్రెస్, ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ ప్రెషర్ వల్ల చాలా మంది స్ట్రెస్ తీసుకుంటున్నారు, అండ్ ఆ స్ట్రెస్ లో ఎక్కువ తింటున్నారు కూడా. దీనివల్ల మనం ఏం తింటున్నామో కూడా మర్చిపోతున్నాం. స్ట్రెస్ లో తిన్నాక చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది, కానీ అది మంచిది కాదంటున్నారు డాక్టర్స్. అందుకే మెడిటేషన్ తోనో, లేకపోతే తరచూ రోడ్ ట్రిప్స్ కి వెళ్తూ నేచర్ కి దగ్గరగా ఉండడం వల్లనో, లేకపోతే మన ప్యాషన్ ని ఫాలో అవుతూనో ఇలాంటివి చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకుంటే తద్వారా స్ట్రెస్ ఈటింగ్ కూడా తగ్గుతుంది. మరి ఇంకొన్ని అలవాట్లు మనని హెల్తీ డైట్ నుంచి దూరంగా ఉంచుతున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, మరి మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా రిజల్ట్స్ చూడలేకపోతున్నాం. అవేంటో చెప్తానన్నాను కదా ఇంతకు ముందు. అవేంటంటే, ఒకటి టైం పాటించకపోవటం. ఏ టైంకి తీసుకోవాలి అనుకున్న ఫుడ్ ఆ టైంకి తీసుకోవాలి అనుకోవడం కాదు, తీసుకోవాల్సిన ఫుడ్ని ఆ టైంకి తీసుకోవాలి. చాలా కారణాల వల్ల ఆ టైమింగ్స్ స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో టైమింగ్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇంకోటి మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇవి నిజం క్రేవింగ్సా లేదా దొంగ క్రేవింగ్సా అని తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనం సోషల్ మీడియా చూసి తినాలి అత్తినాలి అని అనుకుంటాం కదా, మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మరి అలా అనిపించిన వెంటనే తినకుండా ఓ కాసేపు ఆగడం మంచిదన్నమాట. కాసేపు అనడం కన్నా ఒక 2-3 రోజులు అబ్జర్వ్ చేసి అప్పటికీ తినాలనిపిస్తే అప్పుడే తినడం బెటర్. ఏంటి బావా అని 2-3 రోజులు ఆగాలా అంటారా? ఆగాలండి మరి. ఎందుకంటే హెల్తీ డైట్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంట్రోల్డ్ మైండ్. మైండ్ కంట్రోల్లో ఉంటే సగం హెల్తీ డైట్ని మనం ఆల్రెడీ కన్స్యూమ్ చేసేసినట్టే. అందుకే తెలుసా, నాకు లాస్ట్ 1 వీక్ నుంచి ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా తినట్లేదు, అండ్ తినాలి అనిపించే ఆ క్రేవింగ్ కూడా తగ్గిపోయింది. అలా నేను కొన్ని క్యాలరీస్ ఇంకా షుగర్స్ ని నా బాడీలోకి రానివ్వలేదు. ఇంకో చిన్న టిప్ చెప్పనా, తిన్న వెంటనే నిద్రొస్తే కూడా 10 నుండి 15 నిమిషాలు వాక్ చేయడం లేదా వజ్రాసనంలో కూర్చోవడం బెటర్. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మరి మీరు ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకుని మీరు కూడా హెల్తీగా తిని ఫిట్ గా ఉంటారని ఆశిస్తూ ఇది ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరిచ్చే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 షో టైం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని రైతులను పంటల

0: మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు ఎంపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, కీలకమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాలను ఎంచుకున్నామని చెప్పారు. మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, వచ్చే 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో దేశీయ అవసరాలు తీరుతాయన్నారు. సచివాలయంలో నిన్న పంటల మార్పిడిపై రూపొందించిన నివేదికను రైతు కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి మంత్రికి అందజేశారు. రాష్ట్రంలో భూముల ధరల సవరణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రిజిస్టేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున రద్దీ ఉండే కార్యాలయాల్లో పని గంటల వ్యవధిని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి అదనంగా మరో 2 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారుల పర్యవేక్షణలో రాష్ట వ్యాప్తంగా మొత్తం 3,563 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 11 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సీతక్క సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. ఈ నెల 22, 25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి పీఎం మిత్ర పథకాన్ని వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలోని కంపెనీలను కేంద్ర ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న సాయంత్రం సందర్శించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలు ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం నుంచి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలిస్తున్నారు. రైలు మార్గం ద్వారా కూడా వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట పార్టీ ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించింది. ఈ రైలు మధ్యాహ్నం 12:10 వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అభిమానులను కార్యకర్తలను తరలించి తిరిగి రాత్రి మల్కాజిగిరి నుంచి 10:15 బయలుదేరుతుంది. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సిర్పూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆధ్వర్యంలో 2,000 మందిని తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయగా ప్రతి మండల కేంద్రాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి వడ్లగింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సట్టిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1: టన్నుల వడ్లు వస్తే ఇప్పటి వరకు 20 టన్నులు వెళ్ళిపోయింది. షెడ్యూల్ అయితే 20వ తారీఖున పెట్టుకున్నాం. 20 లోపల 100% వడ్లు తీసుకుపోతాం.
0: ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతున్నందున అధిక వేడి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: ఈ వేసవి కాలంలో అధిక వేడి వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు షుగర్ బీపీ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లడం తగ్గించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి.
0: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న అంజన్న జయంతి ఉత్సవాలకు ఆలయ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్టం నలుమూలలతో పాటు పొరుగు రాష్టాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ సౌందర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. అధికారులు, నిర్లల సహకారంతో ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని రద్దీ ఉండే రిజిస్టేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: 20 నిమిషాలు దాటి 56 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, షో టైం కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవునా? ఎస్, మరి ఇవాళ సండే కాబట్టి షో టైం ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అనమాట. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏమి ఉండదు, జస్ట్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు ఇవాళ షో టైంలో నేను అడగబోయే క్వశ్చన్స్ కి. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేయడానికి రెడీగా ఉన్నారా? యా, సో నాకు చెప్పండి, ఇప్పుడు మనందరికీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, ఇలా అన్ని ఇమోషన్స్, సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అండ్ ఒక్కొక్కరు ఈ ఇమోషన్స్ని ఒక్కోలా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కో రకంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నాకు నచ్చిన పాటను పెట్టుకుని ఫుల్గా డాన్స్ చేస్తానన్నమాట, లేదా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కాసేపు అలా మాట్లాడుతూ నా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మరి మీరు మీ హ్యాపీనెస్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? హ్యాపీగా ఉన్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుంది? నాతో పంచుకోవచ్చు ఆన్ మై వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252 నంబర్, మరొకసారి 0402324082.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్ షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, సో ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు, ఎలా ఫేస్ చేస్తారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మంచి సంగీతం ఉన్న పాటలను వింటూ ఉంటాను అని. వావ్, నైస్ ఆన్సర్ అండి. మల్లాపూర్ హైదరాబాద్ నుంచి పద్మజ నాగకుమార్ హాయ్ చెప్తున్నారు, కానీ ఆన్సర్ పంపించడం మర్చిపోయారు, ఇంకొకసారి చూడండి. అలాగే మ్యూజిక్ తో చిల్ అవుతాను నేను అంటున్నారు ఖమ్మం నుంచి కృష్ణకుమారి. ఇంకా నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చెప్తున్నారు. ఎస్, చాలా మంది మనం హ్యాపీ మూమెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం కదా. ఎస్, దస్తగిరి సంధ్య పొరొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నప్పుడు నేను షాపింగ్ ఎక్కువ చేస్తాను అని. వావ్, చాలా రిస్క్ తో కూడిన సంతోషంని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారేమో. ఇంకా ఎస్, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను అండ్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడానికి ట్రై చేస్తానంటున్నారు. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఆడపు సంతోష్ కుమార్ కాల్టాక్స్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని. నైస్, చూసుకోండి. మళ్ళీ ఇందాక ఈట్ ఫిట్ లో కూడా మాట్లాడుకుందాం కదా. ఎస్, ఇంకొకటి వావ్, రవి గారు మెసేజ్ చేస్తున్నారు భీమకల్ నుంచి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంకి రావడం అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ వినడం అంటే ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ శ్రోతలు లేనిదే ఆకాశవాణి లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాగనాథ్ గుప్తా న్యూ ఎన్జిఓ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రేడియో వింటూ రేడియో కార్యక్రమాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ అలాగే ఉత్తర ద్వారా కూడా నేను శ్రోతలు కోరిన పాటల్ని ఆ ప్రోగ్రామ్ నేను ఎంజాయ్ చేశాను త్రూ లెటర్స్. సో ఆకాశవాణి పాటలతో నేను పంచుకుంటాను నా హ్యాపీనెస్, అవి వింటూ ఎంజాయ్ చేస్తానంటున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, పెండింగ్ వర్క్ ని నేను కంప్లీట్ చేస్తాను. ఎస్, కరెక్ట్ అండి. పెండింగ్ వర్క్ అసలు అయిపోతే నెత్తి నుంచి ఒక బర్డెన్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది కదా, సో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. నైస్ అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు, నా పేరుపై పాట వస్తే మా ఇంట్లో మనవలకు అందరికీ చెప్పి చాలా సంతోషంతో ఉంటా రోజంతా. అవునా, మీ పేరుతో పాట ఒక్కసారి మెసేజ్ చేయండి, కుదిరితే నేను ప్లే చేస్తాను, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేస్తున్నారు, సినిమాలు చూస్తానని, ఫ్యామిలీతో కలిసి పచ్చని చెట్ల కింద హ్యాపీగా రేడియో వింటూ కాలక్షేపం చేస్తాను అని మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి చెప్తున్నారు. వెరీ గుడ్. ఓ, వివిధ భారతి ప్రసారాలు వింటే హ్యాపీగా ఉన్నట్టే. ఎవరు వీరు? బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఫన్ సాంగ్స్ వింటాను అని మెసేజ్ చేస్తున్నారు, బట్ పేరు రాయడం మర్చిపోయారు. ఎస్, మా కుటుంబ సభ్యులతో నేను సంతోషంగా ఉంటాను అని. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు లిసనర్స్ అందరూ, థ్యాంక్ యూ సో మచ్.

0: ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, మేబీ బాగా కనెక్ట్ అవుతారేమో. మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆ ఒక యాప్ ఏది, మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్ యాప్ ఏది నాకు మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ ఎస్టీడి కోడ్ 040 యాడ్ చేస్తూ 2324085255. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: చిలిమను పరిమళం మనసుకి తొలివరం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే భవాని. మరి షో టైంలో మీరు మీ ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏది అని అడిగితే వావ్ చాలా మంది చాలా కామన్గా ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ అన్ని పంపించారు. ఎస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇదే వచ్చింది. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్. నెక్స్ట్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఫేస్బుక్. తర్వాత నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు. ఇంకేంటి మిగిలింది, ఇన్స్టాగ్రామ్. తర్వాత పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి వాట్సాప్. ఇంకా కొత్తగా చెప్పారు

0: ఎస్, మళ్ళీ న్యూస్ ఆన్ ఎయిర్ కే వచ్చాయి ఓట్స్ ఫ్రమ్ రామమోహన్ రత్న గాగయ్య భవానీ మత్స్యబోలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అగైన్, తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ వింటాము సో ఇదే యాప్ అని ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్న శ్రోతలు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా అదే న్యూస్ ఆన్ ఎయిర్కే ఓటేశారు. అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి వాట్సాప్ అండ్ కొత్త యాప్ జీమెయిల్ యూజ్ చేస్తారంట. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ యూట్యూబ్, సాహితి సిరమోజు వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్కి. హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి, అలాగే షేకులు శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచో చెప్పలేదు, వీళ్ళు కూడా వాట్సాప్ యూట్యూబ్ వింటారంట. అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు కూడా సేమ్ అదే ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, సుజాత రైట్ అదే ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుంచి, రవి భీమ్గల్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, దుర్గాదేవి నాగర్ కర్నూలు నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ వాట్సాప్ అనే మెసేజ్ చేశారు. ఇంకో ఫేస్బుక్ యూజర్ వచ్చారు చిక్కా చక్రపాణి చందన, జిబ్లక్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ రేడియో వినడానికి రేడియో యాప్, మెసేజ్లు పంపించడానికి వాట్సాప్, ఈ రెండు దాదాపు 12 గంటలు వాడతానని పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కాస్త మీ హెల్త్ కూడా జాగ్రత్త అండి బాబు. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి, అలాగే అమోఘ్ కవాడిగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆడిపు సంతోష్ ఆదిలాబాద్ నుంచి కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెసేజ్ చేస్తున్నారు. సో మీకోసం
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: అదన్నమాట మ్యాటర్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. సో నెక్స్ట్ ఈ సాంగ్ వినండి, అంతలో నేను ఇంకొక క్వశ్చన్తో రెడీ అయిపోతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మనందరికీ ఒక సాంగ్ బాగా ప్లే అవుతూ ఉంటుంది కదా బ్రెయిన్లో, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ ఒక్క సాంగ్ వింటే చాలు మనం సెట్ అయిపోతాం. అట్లీస్ట్ ఆ పాట వింటే ఈ బాధ, టెన్షన్, భయం ఇవన్నీ మర్చిపోయి కొంచెంసేపు అయినా ప్రశాంతంగా ఉంటాం. మరి మీకు ఈ మధ్య కాలంలో అలా కనెక్ట్ అయిన పాట ఏదైనా ఉందా? ఉంటే అదేంటి నాతో పంచుకోవచ్చు. అయితే మీరు షేర్ చేసిన పాటల నుండి ఒక పాట అయితే నేను డెఫినెట్గా ప్లే చేస్తాను. మరి చూద్దాం ఎవరు ఆ లక్కీ లిజనరో. మీరు మాత్రం ఈ పాట వింటూ మీరు బాగా కనెక్ట్ అయిన ఆ పాట డీటెయిల్స్ని నాకు పంపించేయండి నా వాట్సాప్ నంబర్ 0402324

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మరి ఈ మధ్య కాలంలో మీరు బాగా కనెక్ట్ అయిన పాట ఏంటి అని అడిగాను. మరి చాలా మంది మెసేజెస్ చేశారు. మరి నేను అందరూ కోరిన పాటలు వేయలేను కాబట్టి టక్క టక్క పేర్లు చదివేస్తాను. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా మల్కాజ్గిరి నుంచి రవి, మాధవి, హర్షిత్, స్నిగ్ధ, అలాగే గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మెసేజ్ చేస్తున్నారు, కాకతీయ నుంచి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కాకతీయ పాష, అలాగే చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, అలాగే జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలక నారాయణ అనసూయ, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, అండ్ పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే రామ్మోహన్ రత్న మచ్చబొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ఇంకా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి, నరేంద్ర కుమార్ దుండు న్యూఢిల్లీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా పాటలు కోరారు.

ఎస్, ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య లక్ష్మీ సాయి కూడా మెసేజ్ చేస్తున్నారు. అందరూ డిఫరెంట్ సాంగ్స్ పంపించారు నాకు, కానీ ఒక లక్కీ విన్నర్ ఎవరు మరి మీకే తెలుస్తుంది ఈ పాట వింటే. మరి ఈ పాటని కోరిన వాళ్ళు మత్స్యపోలారం నుంచి రామ్మోహన్ రత్న గార్గియ. మీ అందరి కోసం ఈ పాట

ఎస్, మరి ఈ పాటతో ఇవాళ మనం మన షో టైం ని ఇలా ముగించుకోబోతున్నాం అన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తిశీలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఒక కథక్ డాన్సర్ గురించి. చిన్నప్పటి నుంచి ఆవిడకి కథక్ మీద అపారమైన అభిమానం. 4 సంవత్సరాల వయసు నుంచే నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలకనంద నది పేరుతో ఆ నది ప్రవాహంలా డాన్స్ చేసే ఒక కథక్ డాన్సర్ అలకనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

డాన్స్ అంటే కేవలం స్టెప్స్ కాదు, లయ, భావం, భంగిమ అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే ఆ నృత్యం అందంగా ఉంటుంది. కథక్ అంటే స్టోరీ టెల్లింగ్, మరి ఎన్నో కథలను అందంగా ప్రదర్శించి ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు ఈ కథక్ డాన్సర్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా పోరాడి తన సత్తా చాటారు, డాన్స్ మాత్రం వదలలేదు. అలకనంద నోయిడాకి చెందినవారు. 4 సంవత్సరాల వయసు నుంచే కథక్ పై ఆసక్తితో పండిట్ బిర్జు మహారాజ్, శ్రీమతి రేవా విద్యార్థి, ఇంకా భారతీ గుప్తా గారి దగ్గర నాట్యం నేర్చుకున్నారు. 14 సంవత్సరాలకి పైగా కథక్ కేంద్రంలో కథక్ నేర్చుకున్నారు ఆవిడ. 3 దశాబ్దాల నుంచి కళకి తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. అండ్ ఓ తల్లిగా ఓ గురువుగా తన సేవలను అందిస్తూ స్వచ్ఛ భారత్ అభియాన్ కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచారు. కాతుకదిద్దిన కళ్ళు, చక్కటి ఆహార్యం, హావభావాలు, హస్తభంగిమలు, లయబద్ధమైన అడుగులు, అచ్చం ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఆవిడ నాట్యం చేస్తుంటే. ఆవిడ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు కూడా ఆవిడ పోషించే పాత్రల్లో జీవిస్తారు, పాత్రల్లో అంత లీనమై డాన్స్ చేస్తారు అలకనంద. కథక్ అంటే చాలా ఇష్టపడి చాలా ప్రదర్శనలు చేస్తున్న సమయంలో అలకనంద జీవితంలో ఒక షాక్ వచ్చింది. చిన్న విషయం కాదు, మళ్లీ డాన్స్ చేయగలనా లేదా అన్న ప్రశ్న వచ్చింది. మరి ఆ పరిస్థితిని ఎదుర్కొని బయటకు వచ్చారు ఆవిడ. ఆ విశేషాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కథక్ డాన్సర్ అల్కనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి ఆవిడ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక షాక్ వచ్చింది ఆవిడ నాట్య ప్రయాణానికని. అదేంటంటే క్యాన్సర్, ఎస్, ఓవేరియన్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆవిడ ప్రదర్శన ఉన్న ఒక్క రోజు ముందు. 50 సంవత్సరాల వయసులో హెల్త్ చెకప్ కి వెళ్తే లెఫ్ట్ ఓవరీలో లంప్ ఉంది అండ్ అది డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి అని అన్నారు ఆవిడ డాక్టర్. అలకనంద భయపడలేదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు కూడా. మర్నాడు ప్రదర్శన ఇచ్చేశారు, ఎప్పటిలాగానే చాలా ఎంజాయ్ చేస్తూ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అండ్ అందరి ప్రశంసలు కూడా పొందారు. ఇక అప్పుడే మొదలైంది ఈ సర్జరీ కోసం డాక్టర్ ని వెతికే ప్రయాణం. అలకనంద చాలా క్లియర్ గా ఉన్నారు తన ఎనర్జీని వైబ్ ని మ్యాచ్ చేసే డాక్టర్ తోనే సర్జరీ చేయించుకోవాలి అని. అలా 12 గంటల సర్జరీ మొత్తానికి పూర్తయింది. అంతా బాగానే ఉందనుకుంటే డాక్టర్ కి ఏదో అనుమానం వచ్చి ఆ లంప్ ని బయోప్సీకి పంపించమని చెప్పగా అది క్యాన్సరస్ అని తెలిసింది. మరి తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఏమన్నారో తెలుసా, నేను డాన్స్ చేసి 2 నెలలు అవుతోంది, ఒక పర్ఫార్మెన్స్ ఉంది, అది చేసి వచ్చాక సర్జరీ చేయించుకుంటా, నాకు ఒక్క 21 డేస్ టైం ఇవ్వండి అని. ఏముంది, డాక్టర్కి చాలా కోపం వచ్చింది, వ్యాధి సీరియస్నెస్ అర్థం కావట్లేదని ఆవిడతో చెప్పారు. కానీ అలకనంద ఏ మాత్రం తగ్గలేదు, సర్జరీని కూడా పక్కకి పెట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ వైపు అడుగులు వేశారు. మరి ఆ పర్ఫార్మెన్స్ విశేషాలు ఏంటంటే చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక ఆవిడకి జర్నీ అంత ఈజీగా ఏం లేదు. మనకు తెలుసు కదా, కీమోథెరపీకి హెయిర్ ఫాల్ అవుతుంది. మరి ఆ హెయిర్ ఫాల్ ని రోజు రోజుకి చూడలేక ఒకరోజు ఒక స్టెప్ తీసుకున్నారు ఆవిడ. సో హరిద్వార్ లో ఉండగా ఆవిడ జుట్టు మొత్తం తీసివేసుకున్నారనమాట. సో నేను ఎలా కనిపించినా పాజిటివ్ గా ఉండడం ఇంపార్టెంట్ కదా అని నమ్ముతారు ఆవిడ. అందరి ముందు ఉత్సాహంగా ఉన్నా ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడో ఆ బాధ మళ్లీ ఆవిడని తినేస్తుంది. దేవుడా నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టాలు అని బోరున ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయంటారు ఆవిడ. కానీ ఏ కార్యకలాపాలకి కూడా ఆవిడ దూరం అవ్వలేదు. ఆవిడకి ఇష్టమైన వంటలు వండుతూ ఉండేవారు, మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని బాగా చూసుకుంటూ కాసేపు వాటితో సమయం గడుపుతూ ఉండేవారు. మరి అప్పుడే ఆవిడకి లైఫ్ అంటే క్యాన్సర్ ని దాటి ఇంకేదో ఉంది, ఇక్కడే ఆగిపోకూడదు అని అనిపించింది. అలా అనిపించినప్పుడే ఇంతకు ముందు చెప్పిన ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ లో చాప్ తిలక్ అని ఒక కవాలి మీద డాన్స్ చేస్తూ ఆవిడ వేసుకున్న ఆ టర్బన్ ఏదైతే ఉంటుందో అది తీసేశారు. అక్కడున్న ప్రేక్షకులంతా షాక్ అయ్యారు, కానీ వెంటనే చప్పట్లు కొట్టి ఆవిడని ఎంకరేజ్ చేశారు. అందుకే ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆవిడ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఆవిడ చెప్తారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: క్యాన్సర్తో ఫైట్ చేస్తూ 3 నెలల పాటు కొనసాగిన కీమోథెరపీల మధ్యలో 12 పర్ఫార్మెన్స్లు ఇచ్చిన అల్కనందా దాస్ గుప్తా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి కీమోథెరపీలు అన్ని అయిపోయాక ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. అందులో నెమలీకను ఆవిడ నునుతలపైన పెయింట్ చేసుకుని పర్ఫామ్ చేయగా అందరి ప్రశంసలు అందుకున్నారు. చాలా బోల్డ్ స్టెప్ తీసుకుని ఆవిడ తన స్ట్రెంగ్త్ ని కరేజ్ ని అందరికీ చూపించారు. వ్యాధి బారిన పడి జీవితం అంటే ఏంటో మర్చిపోయి అసలు బ్రతకడమే మర్చిపోతారు కాబట్టి జీవితంలో ఏ ఆటంకం వచ్చినా దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పోరాడాలని అంటారు అల్కనందా దాస్ గుప్తా. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి అండ్ ఆవిడిచ్చే స్ఫూర్తికి. అంత సాహసం చేసినప్పటికీ తాను ఎర్లీ స్టేజెస్ లో టెస్టులు చేయించుకోవడం వల్ల వ్యాధి నుండి బయటపడింది, వ్యాధి అనేది బయటపడింది కాబట్టి దాని బారి నుంచి కూడా బయటపడ్డాను, సో సరైన ట్రీట్మెంట్ ని నేను అందుకున్నాను కాబట్టి రెగ్యులర్ గా హెల్త్ చెకప్ కి వెళ్లడం మంచిది అని చెప్తున్నారు ఆవిడ. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ నాట్య మయూరి ఇంకా ఎంతో మందికి నాట్యంలో శిక్షణ ఇవ్వాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉంటండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో సమయం 3 గంటలు కావస్తుంది అంటే మరి మీ ఆర్జే భవాని బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఎండలు చూసి కాస్త బయటకు వెళ్ళండి, హైడ్రేటెడ్ గా ఉండండి, గొడుగుని క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ లిజనర్స్, నేను మీ ఆర్జే భవాని సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు.

0: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें।
1: एक व्यक्ति या परिवार की चिट्ठियाँ एक महीने में एक बार ही शामिल की जाएंगी।
0: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के, दूसरे व्यक्तियों के, अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा।
1: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की
2: जागरता। रे अजय गनुक विरिपोयिंदनुको नीकु नाकु नेल रोजुल जीतं कट्टुरोय नीकिंका मन आसां संगति तेलियदुरा आवलिस्ते पेगुलु लेक्क पेट्टे रकं इगो ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా గోపాలం తెప్పగాడికిరా రే గోపాల ఇట్రా నీ చేపల్ని తక్కట్లో పెట్టు అబ్బా ఒరే లింగయ్య ఆ కాటా సరిగ్గా పట్టుకోరావు పక్క ఉడిగిపోతోంది ప్రతీది చెప్పాలరా నీకు
3: అదేమి నాయన మన చేపల్ని యాతడి తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావేంది అదేం తప్పితే
2: ఓరి మూగుడా చూడు నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరికేం కావాలరా ఇది మీ ఆశావికి ఇస్తున్నాడు నేను ఆయన ఏజెంట్ని మాత్రమే అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నా కొరిగేది ఏముందిరా బూడిదే
3: అదేం కుదరదు నా సరుకుని నేనే కాటా పెట్టుకోవాల్సిందే
2: మరి ఎన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నాను ఆయన
3: అది అనవసరం ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు
2: అట్టేం చేయడే మా రంగయ్య
3: ఎందుకు చేయడు రోజు మీరు చూస్తా ఉండ్లా ఈయనకి మా సరుకుని ఆసాంకు దోసి పెట్టడం భలే ఇష్టంలే
2: ఏ లింగయ్య కాట ఏమైనా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది
3: ఆయనే చెప్తాడు రోజు చూస్తున్నా మాకు తెలుసు కదా ఈ రోజు నుంచి నా సరుకుని ఈ లంగే కాటలో పెట్టడానికి నేను ఒప్పుకోను
2: ఏంటబ్బయ్యా ఏంది పెండింగ్ అవ్వారం
4: నాయన మన వాళ్ళందరూ అడగటం లేదు కదా శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు అట్టానికి ఈరోజు వద్దంటే అట్ట వదిలి
3: ఏంది నాయన వదిలేదు ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి తీరా ఏడకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే
2: అంతేనంటావా
3: అంతే
2: సరే నేను మధ్యలో ఉండేవాణ్ణేగా నాదేం పోయింది ఈ సంగతి ఆసాంకు చెప్తాను ఒరే లింగయ్య రే లింగయ్య ఆ కాట నీ అబ్బాయికి
3: ఇదిగో జోగినాథం మా చేపలో 10 కిలోలు రొయ్యలు 6 కిలోలు అయినాయి ఆ బిల్లు రాసి
2: అట్టానేలేనాయనా ఇదిగో బిల్లు ఒరే లింగయ్య ఆ గంపెత్తుకో అదిగదిగదిగదిగో మోగరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది పోదంపా
3: జోగినాథం పాత పట్టీలు డబ్బులు కావాలి ఎప్పుడిస్తారు
2: ఓయ్యో అది మాత్రమే అడగద్దు
3: ఇందుగాక ఇంకెవరిని అడగాల
2: ఆసామని అడగాల్సిందే
3: అదేం స్వామి చేపలు వేసుకునేది నువ్వు మా పెద్దోళ్ళతో వయసు సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆసామని అడగాలంటావేంది
2: మరి ఏం చేస్తాను నాయన పిల్లలు కావాలని నా మానం నన్ను బతకనివ్వండి
3: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి ఇదిగో వయసు కన్నా ఇలివి ఇవ్వాలి కదా అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు
2: అది అలవాట్లో పొరపాటునైనా నన్ను వదిలి సరే ఇక నేను వెళ్ళొస్తా రే రారా లింగయ్య పోదాం
3: ఇదేమన్నా నాయన మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళు అందరు శ్యామం కోరి మాట్లాడే నా నోరు నొక్కేస్తావేంది
4: నీకు తెలవదురు నాయన ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ వయస్సు ఆల్దు
3: నాకన్నీ అర్థం అవుతున్నాలే గానే ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు
4: నా బాధ నీకెట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు
3: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి
4: భయపడకుండా ఏం చేయమంటావురా వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు మనమా గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండేవాళ్ళం
3: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను
4: ఒరే ఇదంతా కాదు కానీ ముందు ఇంటికి పోనారా
3: ఇంటికి పోవడానికి తొందరే ఉంది కానీ దీని సంగతి ఏం తెలుసు నాయన
4: దాని సంగతి వదిలేసి ఇంటికి పోనారా
3: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు నాకు
4: నువ్వు రారా
3: సరేపా
5: ఆయ్
2: ఏమిటయ్య చెప్పండి అయ్యా.
5: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
2: సిత్తం ఆ తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
5: ఏంది మళ్ళా చెప్పు.
2: అదేనండి, సిత్తం సిత్తం అట్టా పోతున్నానయ్యా అంటున్నానండి.
5: సరే చేపల లెక్కలు సరిగా రాస్తున్నావా?
2: హాయ్ ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
5: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడము తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
2: చెత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి, నేను మిమ్మల్ని ముంచడానికి. మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి, మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్ళంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
5: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడా

0: నమ్మకంగా పనిచేసినారు కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి ఏంది నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
1: హాయ్ మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
0: ఆ శాపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా? నా ముందర మూడు తరాలు ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, లెక్కలేనంత డబ్బు సంపాదించాం, అయినా వాళ్ళని వదులుకోకూడదు. ఓళ్ళు మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదో, వాళ్ళకి ఏమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్ నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: అది జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకి ఏమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రూమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండు, ఏమో అనుకున్నా చదువు సంచలి లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగవని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంక మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటాల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కినోళ్ళు ఆనక మనల్ని తొక్కుతారు. అంచేత మాయల ప్రకీర ప్రాణాలు ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పి నేనోడితేనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాన్ని దాసులేదు, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన షాపులో ఎవరూ మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి అలాగే. కాకపోతే
0: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలం గారు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గారండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేమంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను, గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: ఆయే అదేనండి, బిల్లు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని అది బాధండి.
0: ఆళ్ళనే అట్ట నోరెత్తనేయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధమండి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారండి?
0: అట్ట ఎదురు తెగినవాడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రెక్కి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఏం నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి? మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది శాపలేసిపోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దూరి ఇస్తారు లేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రిగా నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చే వాళ్ళకి మనం ఎందుకు చేపలు అయ్యాలా? మనం ఎందుకు వాళ్ళకి ఎంత ఊడిపించాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ ఈ వ్యాపారులకి మనకున్న పోలికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా, పనికి మన సంబంధం? ఇదేమన్నా సుటార్

0: సంబంధమా?
1: సుట్టెరికాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
0: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం సేపలేటాడి వాళ్ళకేసి వాళ్ళని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికార్లకు మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
1: ఆ జీరాసాబు ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా? వాడు డబ్బు దాహానికి మనలాంటి శాపలోళ్ళ బతుకులు ఎన్నో అల్లాడిపోతున్నాయి.
0: అంత రాక్షసుడా వాడు?
1: రాక్షసుడు అనేది వాడి సీమలో చాలా చిన్న మాట.
0: సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే శాపలు రొయ్యలు వాడికి ఎందుకు వేస్తున్నారు? మన శాపల్నే ఓడికేసి వాడు డబ్బులు ఇచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోని వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
1: అదంతా తేలి కాదులే నాయన.
0: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళ కాడ సేరి ఇన్న సాత్రం గుర్తుకొస్తుంది నాకు.
1: ఏందో సాత్రం నాయన?
0: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పశల్లు బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఈనతే పావమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మ నిడిపించడానికి గౌరకమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మా నాకు ఇప్పుడు.
1: అవునాయనా, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిక్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
0: అది తర్వాత చేస్తాం, గానే ముందు నాకు ఈ బాకీరి సంగతి ఏంటో వివరంగా చెప్పమ్మా.
1: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చానా రోజులు కాడ మన ఊళ్ళో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథంటే మనం చెప్పుకునే శాత్రం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే, వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పులు కొనుక్కునే స్థాయి లేక తాటి దోణుల మీద యాట చేస్తా కట్టాలు పడతా ఉంటే ఈ ఇరాసామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత, తర్వాత ఈళ్ళయ్య, ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈయనంగా బానిసల మాదిరిగా చూస్తా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆసారం ఇప్పుడు దాకా నడుస్తూ ఉందన్నమాట.
0: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద శాపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
1: ఏం చేస్తావు నాయన, ఆ శాపలను పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
0: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
1: అవునాయన, ఈ రసం ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడి నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి
0: ఏం చేస్తామమ్మా? మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళే కదా, కనుకే వాళ్ళ ఆట్లెట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
1: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
0: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంత కాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
1: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
0: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
1: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
0: మనిషి అన్నాడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
1: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
0: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
1: అది లోకాశారం నాయన, దానికి దీనికి పోలికేటిది.
0: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది, ఇది లోకాశారమేనమ్మా.
1: ఒరే నాయన, నీకు చేతులెత్తే దండం పెడతా, ఆ ఏరాసాం జోలికి పోవద్దు నాయన.
0: ఎందుకమ్మా, నాకిట్టా పిరుగు మందు నూరిపోస్తా.

0: ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాలని నేననుకుంటా ఉంటే
1: ఎందుకురా ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
0: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
1: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు? మన పని మనం చేసుకుంటే చాలు కదా.
0: అట్టాగని మన పెద్దోళ్ళ కాడి నుంచి మన నెత్తురు పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?
1: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కథ నా బాధ.
0: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకోమ్మా.
1: ఎట్టా భరించేది నాయన? వాళ్ళ బలుసులోళ్ళైపోయే మనమా వాళ్ళ ముందర నిలబట్టాను కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసే వాళ్ళ కాదేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: పడిపోతారు రే నిల్చోరా
1: నేను బాగానే నడుస్తున్నామా
0: ఒరే ఒరే లోకరాజు
1: వస్తున్నామా
0: అరే ఇది మనిల్లవా
1: మా నెల్లు కాదు నీరు మా
0: అజే మా ఇల్లేనా అని వీడి నాయలేరాయ్ వీడిగో నా పొలం కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నాయలేని అర్థమైపోయింది.
2: ఏందయ్యో కళ్ళుగాని ఎత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత రాయిదే
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజువేం కదా?
0: వెంకట్రాజుగిరి ఏడు నుంచి వచ్చాడంట?
2: ఏడు నుంచి వచ్చాడో నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కొడుకు నుంచే కదా.
2: ఇంకేడు నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దానికి ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు. నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను. మరి నాకు ఆయనకి తేడా అయిందంట. అట్టప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మ ఏమన్నా నీ కొడుకు చాలా తెలియగలడమ్మా?
0: నిజంగా ఓడు నా కొడుకు కింద ఆ సంగతి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను నువ్వే అంటున్నావు. ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమని నీ అక్కనే
1: చాలు గమనమ్మా. నువ్వాడా నీ కర్రసూడే ఆడ ఆ వెంకటగిరిరాజు గారు నువ్వే ఎక్కువేలేడి కన్నా గమ్మున మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరా నూక నువ్వు ఆగు. ఏందిరా నాయనా నన్ను మూలగలు సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదమ్మా నేను నిజమేసి చెబుతున్నా.
0: నాకు తెలుసులేరా
1: ఏమా నువ్వు నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరిప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమా.
0: నూక నా వెనక తోకుపుతూ తిరిగే తోక రాయాలా? నాకా నీతులు చెప్పాడంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రేయ్ రేయ్ నువ్వెంత నీ బతుకెంత అడుక్కుంటే నాయాలా.
1: ఏంది ఇప్పుడు నిన్ను వరే అన్నానా వశే అన్నానా? నన్ను

0: ఉత్తమ మాటలు అనేసినావు.
1: ఎంత మాట అన్నాడు రా?
0: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
1: రెచ్చిపోక ఏం తిరుగుతున్నారు నువ్వు?
0: ఇదిగో గోపాలమ్మా మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతావని అనుకున్నావు.
1: ఏందిరే నా పళ్ళు రాళ్ళు కొడతావా?
0: లేకపోతే ఏదన్నావమ్మా? ఒత్తు పుణ్యానికి అంత మాట్లాడంటావా?
1: అంటే ఏం చేస్తావురా గోంగూర?
0: ఇదిగో గోపాలమ్మా పెద్దాడు అని సొత్తన్నా.
1: నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
0: ఆశం నోరు మూసుకో. ఇట్టోళ్ళని చాలా మందిని చూశాలే.
1: ఒళ్ళెడ్డ పలిసిందిరా నీకు, నాలాటోళ్ళని చాలా మంది చూశావా?
0: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
1: నువ్వుగడా నా ఏడ గుద్దేనంటే మూది మూడో కర్రు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
0: అబ్బో ఏమీ తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరుశ్చంద్రుడు పక్కింటోడు.
2: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
3: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
2: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన? అందుకనే నీ కేరళ లేని రోషం వచ్చేసినదా? అంతే కదా?
1: మరంతే కదా. వాడంత వాడి బతుకెంత, అంతంత మాటలంటావా?
2: సున్నాయినా నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
0: అట్టన్నా వాడు ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడు.
2: ఊరుకో మామ, నాయన సంగతి నీకు తెలుసు కదా.
1: రాజు
0: ఏందమ్మా?
1: మా వాడన్నాడు కాబట్టి బాగా పోయినా.
0: అబ్బో లేకపోతే ఏం చేసేవాడు? ఏంది
3: ఆ ప్రాణం ఒక రాజు పొద్దత్త భారం ఏంది సంత?
0: చూడక్క మీ ఆయననే మాటలు, ఏమో పెద్దోళ్ళు అని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క సైకుండా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాడు.
1: రే నూకా రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
3: నువ్వు నోరుమయ్యవయ్యా, ఏంది గోలా?
1: సూడ లక్ష్మి, ఈ నూగన్ నన్ను ఎంతంత మాటలు అంటున్నాడు, ఏంటి ఒళ్ళు పలుపు? ఇవాళ ఈడి సంగతి ఏదో తేలిపోవాలా? వాడిని మాత్రం వదల్లో వరేనూకా, ఇవాళ సంగతి తేలిపోవాలంటే
3: చాలే కాని నువ్వు నోరు మూసుకో.
1: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజులు రాలేదండి నీకు.
3: ఓ మగుడు, ఒకసారి ఆ సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మగుడు.
2: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇల్లు చేయని పనికి రాని మాటలు?
1: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు.
2: మీరా ఏరాసాకి భయపడడం ఏం బాగోలేదు నాయన.
1: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
3: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేటివెందుకో?
2: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది
1: అన్యాయం? అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే బట్టిందా అని.
3: సున్నాయినా నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
0: చూడలుడు, ఆ ఏరోసము కూడా డబ్బు ఉంది, తెలివి ఉంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
2: చూడు మామా, ఇప్పుడు మీరందరూ నా ఆయనకు నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసాము నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే,
0: లేకపోతే ఏం చేద్దాం? వాళ్ళడు
2: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.

0: మా గొప్ప గోడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదావరే. ఈడి మాటలతో నా కైపల్లో సప్పగా దిగిపోయింది.
1: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది, వాడు తల్లో జేజము నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే సేపలేయటానికి మన వాళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
2: ఆ ఎంత ఇచ్చుంటారు, మా అయితే ఓ 10-12 రూపాయలు ఇస్తుంటారు.
0: అప్పట్లో చాలా ఎక్కువ.
1: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలమో చేపలు పాడవు నాయన.
1: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జన్మా బయటకు పోయేది.
1: ఏం ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మన వాళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
0: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి గరుసులు కానీ బయట గరుసులు కానీ ఆసకాన్నే తీసుకునే పదవి వరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన న్యాయమో అన్యాయమో అయిందానికి కందానికి ఆ సామే సాయం చేస్తా ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
1: అదేం కుదరదమ్మా, ఆ ఈరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్ కేర్చాల్సిందే.
2: ఇదేందమ్మా ఎంత చెప్పినా ఏం ఇది ఎట్టా తయారైనాడు?
0: ఈయన కొడుకు మనల్ని పైకి తేలుతాడా బుడంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమో లక్ష్మే, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా రద్దీలో మానికమంటారు, ఆడటో ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళు జోలికి పోవద్దురా నాయనా అనని, వింటాడా? ఎనడే
2: చూడుమా, ఈడొల్ల నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది, అది తెలుసుకో ముందర. నేను
0: వెళ్తున్నామా, నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకెళ్తావా?
2: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
0: తప్పుదండ్రా, ఇన్నేళ్ళుగా కలిసి దిగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇట్ట డాలలో నా బుర్ర మొద్దు మారిపోయిందిరా, అరే అరే ఈ సంగతి నువ్వే ఆలోచియాలరా.
2: ఇదిగో ఈయన్ని మనం గాలం వేసి వెనక్కి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతుంది.
0: నాకు నమ్మకం లేదురా నోగరాజు, రే ఈడు మన మాటింటారా అని.
2: ఎంతమందిని బలవంతం చెత్తి ఎనికి రాకుండా ఏడిగిపోతాడు కానీ నేను వెళ్తున్నామా.
0: ఏందా లక్ష్మి అంతా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు నన్ను పెట్టు.
3: అట్నే పదా
0: పోవే మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెప్తాం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కొడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా? వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ యదవులకి అంత కండకారమా, చూస్తాను అది చూస్తాను. ఈ ఏరా స్వామి కన్నారు చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడ బాగండి, కాసేపు బాగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలం గారు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతున్నాను, అడగండి.
4: ఆ యదవలో నేను ఇచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు, రాని ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్ళు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టాటి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలు వచ్చి నన్నే ఎదిరిస్తాడా? రాని రాని, వాడు సంగతి తెలుస్తాను.
0: దండలు స్వామి.
4: ఎరా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ళ మీద చేపలాట చేయటానికి పెట్టుబడి

0: సంగతి నీకు తెలవదా?
1: అది ఇప్పుడే వారమైంది బాబు, మూడు నాలుగు తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
2: నిజమే కదా,
3: దాంట్లో అబద్ధం ఏముంది బాబు?
2: మనప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు ఆ ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి కోసం మాదిరిగా తీసి పారేస్తాడా?
0: అయ్యా ఈరసావు గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోస్తాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామె.
2: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం, అసలు పశువుడు అన్నోడు ఇట్టే మాట్లాడతాడా? వాడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? వాడు పశువుడు కాదురా, వాడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
4: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
2: అట్లనే నేను అన్నానా?
4: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు, ఏ మాత్రం ఆలోచనలోనైనా చాలు.
2: ఆహా, ఏందో మేము చేస్తున్న అంత అన్యాయాలు?
4: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
2: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటుంది, అందరికీ తెలిసిందేది.
4: ఎంతో కొంత? మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
2: కాకపోతే ఎంత అంట?
4: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత, మాపై వస్తున్న లాభాలెంత, మీరు మా మీద దోచుకునేదెంత, మా దగ్గర శాపలు తీసుకునేది ఎప్పుడు, మాకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చేది ఎప్పుడు?
2: ఆహా, అంతేనా, ఇంకేదన్నా మిగులుందా?
4: ముందీటికి సమాధానం చెబితే మిగతా తరాలు చెప్తాను.
2: ఒరే పిల్లనాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దెబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిచి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే, ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ ఓళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈ రోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా, అట మీరెందుకు చెప్పలేదంట?
0: నిజమే స్వామి, తమ్ముడు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్కు కూడా పొల్లు లేదు.
2: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
3: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
0: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
2: ఏనాడు వాడు ఎందుకు వింటాడు? అట్ట వింటే ఓడెందుకు తెలియగలడు? అవుతాడు వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదేదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజారుకి ఇచ్చాల, అదేగా అదే వాడి ఆలోచన అంతా.
4: ఈడెవడో పనులు లేకుండా గోళ్ళు గిల్లుకొని కూసోలా, మీ పెద్దవాడు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళ అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాకు సాయం చేసి మా మీద తాటేక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ జత చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేము భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
2: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఎన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా, అప్పుడు మిమ్మల్ని ఎవరూ అడగరుగా.
4: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలు ఎక్కడుందో శివరు ఎక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
2: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
4: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
2: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తూ ఉంటే ఆబని రెచ్చిపోతున్నావే. ఆ మాంత్రం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
4: ఏ ఎరాస్వామి, మాటలు జాగ్రత్తగా రాని, మా శమన పరమాన్నంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
2: రే పిల్లనాలా,
4: కాదు నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్ళు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు, మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
2: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
4: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
2: అదే ఎందుకంటాను?
4: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంటా

0: డబ్బులో అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తక్కువడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా, ఇట్టా చెప్పుకుండిపోతే ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతే మీరు గుర్తుంచుకోవాలా.
0: అరే పిల్లలారా,
1: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురున్నట్టే నాలో కూడా ఆ నెత్తురుంది. అలాదంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
0: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు.
1: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
0: ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తావు. నువ్వేం చేస్తావు ఆ పిల్లనాయాల?
1: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. 100 ఏళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
0: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసే.
1: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతో చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏంది రా నువ్వు, ఏం చూసుకుని ఇట్ట రెచ్చిపోతా ఉన్నావు? ఈ సాహుకారు బాకీ తీర్చడం అంటే తమాసాకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయ ఉంటే మాట్లాడుతున్నావా?
1: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏందిరా గమ్మునుండేది, అవి డబ్బులు రా, చెల్ల పెంకులు కావు.
1: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుందమ్మా.
2: ఒరే అల్లుడు, ఏందిరా నువ్వు మాట్లాడేది, అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నించి ఈ రోజు దాకా ఈల కింద పనిచేస్తా ఉండేది.
1: నోకరాజు మామా, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది, ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుస్తుపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి మీ ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి ఇట్ట మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
1: వాళ్ళకి తప్పు కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు ఇళ్ళకి. ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇళ్ళ వ్యాపారాలు వదులుకొని లక్షలు లక్షలు నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సామరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాడ డబ్బు వసూలు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్రా నువ్వు, మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
1: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేటంటారా? పెద్దోళ్ళు ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
1: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది, దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
1: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనిన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు కానీ ఈ శని మాత్రం తలా లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
1: ఏం కాదులే, నువ్వు గమ్మునుందమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాల.
3: మరి ఆయన డబ్బులు కట్టుకుంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఆనిచ్చేస్తావురా?
1: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. వీళ్ళు ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేష, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతావంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
1: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈ గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నాం, కట్టేస్తున్నాం, అంతే కదా?
2: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలకు అంటున్నావు గానీ

0: ఇప్పుడు నిజాయితీగా మేము కట్టాల్సిన బాకీలంతా చెప్పు. రేపు ఈ పాటి కట్టి పారేస్తాం, లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
1: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్ ఈడుస్తా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
0: మీకు ఇష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు, ఎన్ని పోలీస్ స్టేషన్లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
2: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది.

0: చేసిపోయినట్టుంది. ఎన్నాళ్లుగా ఈ శాపలోల మీద అరాచకాన్ని సాగించాను. ఈ రోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఏడి కాడ తెగేలాగల్లా అయితే నా వ్యాపారం అటుకెక్కిపోతుంది. బయట రేవుల ఆశాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారమే ఉండదు. సాహుకారని ఆశామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈరోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగనాథం,
1: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
0: ఈరోజు ఎవరాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
1: చెప్తాం, అలాగేనండి. ఇన్నాక గోపాలం అయ్య గారు మాటలో
2: అయ్యా,
1: మీ ఎవ్వారాన్ని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
2: సరే అయ్యా.
3: ఇంకొక రోజు ఎందుకు? ఇవాళ తెలిసిమనండి.
1: ఇదిగో రాజేశ, పొట్టేళ్ళు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు గాని. పదండి.
4: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాంక లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే ఏదో కిరికిరి ఉందరో.
3: నే చెప్పే కదా మావా, అవతల రేవుల ఆసామి మాటెత్తేరేగి అయ్యగారి ముఖంలో రంగులు మారిపోయినది నేను కనిపెట్టా.
4: సరేలే, పోదాం రాండ్రా. ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పదండే.
3: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
4: ఏంద్రా నాయన, ఏందంటూ హుషారుగా ఉన్నావు?
3: మన పంపం నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలవేలనికి వచ్చేసినాడు.
5: ఏందయ్యా, ఏం జరిగినదే?
3: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలవేలనికి వచ్చేసినాడు. మనల్ని కాళ్ళ కింద సీమల్లాగా ఎన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాళ్ళ కింద సీమ అయిపోయినాడమ్మా.
5: ఏందిరయ్యా, ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
3: అదేనమ్మా, ఆ ఈరాస్వామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిసి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
5: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసామి ఏమన్నాడు?
3: ఇంకేమంటాడు, ఆసామన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిసి నేల మీదకి వచ్చేసినాడు.
5: అసలేమైంది నాయన?
3: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలవేలనికి వచ్చినాడు.
4: అంటే ఏమైందిరా నాయన?
3: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
5: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
4: మరి నీకైనా కొడుకు నాకాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
5: సంతోషించాయి, ఎడెవరు కదన్నారు.
4: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతావు ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తావు, వాళ్ళ పెద్దోళ్ళు తరాలక్కను కూర్చొని తిన్నా తరగని డబ్బున్నోళ్ళు మనవా, ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
5: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నర్సు కదా, మరెట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
4: అందుకే కదా మనం కుళ్ళి కుళ్ళి సత్తా ఉండేది.
5: నాయన, ఇది నిజమేనంటావా? ఏందో కానీ నాకు నమ్మకం కుదరట్లేదు.
4: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాసం పిలిచి చెప్పింది నాకే. మావా, ఎన్ని రోజులకి ఈ ఆసామున బారు నుంచి మనకి విముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
1: ఏమిరే లోక?
4: ఓ లచ్చమ్మక్క.
5: ఏందయ్యా?
4: మీ కొడుకు నిజంగా చాలా గొప్పోడే.

0: మన జాతిని ఈ ఆశాముల శరణ నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
1: అవును అవును లోకరాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు శేతల మిందగా ఈ ముక్తి కలిగినాదంటే నిజంగా నిజంగా మనసు సంబరంతో పోనిపోతుందనుకో.
2: తమ్ముడా లోకరాజా, నీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
0: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాన్ని ఎదిరిస్తా ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ళ మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కాని మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఏరాస్వామి రాచకాన్ని బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా సీకట్లో మగ్గిపోతా కోనారెల్లుతున్న మన జాతికి ఇవాళ విముక్తి కలిగించినాడు.
1: నిజమేనా నోకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కూర్చి శాపలను ఏతాడి ఈ ఆశాములు చేతికిచ్చి వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులు ఇస్తే అందుకొని పొట్టుకోసుకునే వాళ్ళం కదా. ఆ ఆశావినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆశావి చేసేది తప్పని అనిపించలేదు ఇంద్రా మనకి?
0: ఎట్ట అనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం, అందుకే ఆ ఆశాం చేసే మోసాన్ని కనిపెట్టలేకపోయినాం. ఈయాళ్ళ నీ కొడుకు వచ్చి ఆ ఆశాం చేసే మోసాలన్నీ బయట పెట్టి యాళ్ళ కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ సేకటం నుంచి బయట పడేసినాడు.
3: ఈయాళ్ళ నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం శాపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే, అది కూడా పక్కరేవులు ఆశాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోసినట్టు చేయడానికి ఇల్లేదు.
1: ఈ ఎక్కడ మన పెద్దవాళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయామో.
0: ఇంక ఇప్పుడు కూడా మనం కన్ను తెరిచి ఉండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
2: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మనోళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
1: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హాని ముత్తే అనివి. నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
2: ఆగడా, ఓ ఎగేసుకుంటా బేటి.
1: ఏంటండి ఇదే,
2: నువ్వు కన్నావా?
1: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
2: అట్టాను, ఇది బాగుంది.
1: అబ్బా, ఒక్క మాట కూడా పొల్లు పోనీవే కదే.
0: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా, ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
1: ఏంద్రదర్జమోడా, నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సపరా గాడిద?
0: అబ్బా, నీతో పెద్ద గొడవే మామా, ప్రతి దాంట్లోనూ
1: గొడవ కాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్లు పెడదాం అనుకుంటున్నావా? రే గోబ గుయ్యం అంటుంది రో. ఆ సరేగాని నోకరాజు,
0: చెప్పు మామా.
1: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనమంతా పెద్ద పండగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద సాత్రం చెయ్యాలి. విన్నావా?
0: విన్నాలే మామా, అట్టయితే గుడికి అడిగి పోదాంరా.
3: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బ్యాంగిలు తాగడం నాకిష్టం ఉండదు.
1: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు లేకపోతే పోయే, నువ్వు గారి మమ్మల్ని తాగద్దని మాత్రం సంబంధురావు. బతుకులు ఇట్టనే తెల్లారిపోతారు కానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు?
0: పదమావా
1: పద
0: అల్లుడు వెళ్ళొత్తాం.
2: నువ్వు రానాయన, అన్న వడ్డిస్తా.
3: అట్నే పదమ్మా.
4: ఇంతవరకు పండుగొచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, మూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: దౌలత్ కి బాత్ తుజే ఇస్లియే బతాయి థీ కి తుమ్ ఇమాందారీ సే ఉస్కీ రక్షాకరు. अरे इससे तो ये अच्छा था कि तुम मुझे ही मार डालते.
6: माँ जी, मैं आपको क्या जवाब दूँ? मुझे कुछ भी तो नहीं सूझ रहा.
7: सब सूझ जाएगा कंदस्वामी, हम आ गए हैं.
6: कौन? इंस्पेक्टर साहब.
7: हाँ, हम ठीक मौके पर पहुंचे. तुम वारदात की जगह पर रंगे हाथों पकड़े गए हो. सिपाहियों, इसे हथकड़ी लगा दो.
8: इसने मेरी बहन के बेटे को मेरे भांजे को मार डाला है. इंस्पेक्टर साहब, अगर मैं फौरन आपको इत्तला न करता तो ये भाग जाता.
7: मैडम जी, क्या आपने इसे खून करते हुए देखा था? देखा था तो रोका क्यों नहीं?
8: बात ही है इंस्पेक्टर साहब, इला होश में आ गई.
7: ए, कहां जा रहे हैं आप? रुकिए.
5: इंस्पेक्टर साहब, इसी श्रृंगार ने मेरे मामा कुमार स्वामी की हत्या की थी. इसी ने ही चाकू भोंका, तभी कंद स्वामी यहाँ नहीं थे. अरे रोके, वो भाग रहा है.
7: सिपाहियों, ये बदमाश श्रृंगार भाग नहीं पाए, पकड़ो. बेटी, तुमने क्या सिंगारम को खून करते हुए देखा था?
5: जी हाँ, इसने कुमार स्वामी को कंद स्वामी समझकर चाकू भोंक दिया. दोनों की शक्ल मिलती है ना, मामा की हत्या होते देखकर मैं तहशत से बेहोश हो गई. बाद में जो कुछ हुआ मैं नहीं जानती. कंद स्वामी ने कुछ नहीं किया, ये निरपराध है. हत्या के समय ये यहाँ थे ही नहीं.
7: अच्छा, तो सिंगार में एक बेकसूर को फंसा कर खुद बचना चाहता है. सिपाहियों, पकड़ लाओ इसे, डाल दो इसके हाथों में हथकड़ी. कंद स्वामी को छोड़ दो.
5: अरे अरे, मेरा बेटा होश में आ रहा है, ये अभी जिंदा है. बेटा बेटा,
7: आप सब खामोश रहिए, ये कुछ कह रहे हैं.
6: इंस्पेक्टर साहब, लगता है मेरे पीछे यहाँ कुछ गड़बड़ हो चुकी है. मैं आज यहाँ छुट्टी पर आया था. ये श्रृंगारम मुझे कंद स्वामी मानकर मुझसे किसी गड़े धन के बारे में पहले पूछताछ और फिर तकरार करने लगा. इसी ने मुझे चाकू मारकर घायल किया. माँ,
5: मैं तुम्हारे पास हूँ मेरे बच्चे.
6: माँ, तुम रोती क्यों हो? माँ, मैं तुम्हारी कोई सेवा नहीं कर सका. मैंने हमेशा तुम्हें परेशान ही किया. अब मैं जा रहा हूँ, मेरी सब भूल माफ कर दो. मैं बोल नहीं पा रहा हूँ. मैं छुट्टी लेकर आया था सिर्फ तुम्हें देखने के लिए. तुम्हें देख लिया, मैं कितना भाग्यशाली हूँ. तुम्हारी गोद में, तुम्हारे चरणों में मेरा अंत हो रहा है. मैंने कभी सोचा भी नहीं था कि मैं इतना भाग्यशाली हूँ.

0: सितारा में आज
1: उजाले उनकी यादों की। उजाले

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతల ఉత్తరాల ద్వారా పొన్న పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట సీతారామం సినిమా నుండే. ఎస్పి చరణ్ రమ్య బేహారా పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు సీతారామం సినిమా నుండి. మరి వీరందరి కోరికపై ముందుగా ఈ పాటను వినిపిస్తున్నాం.

0: శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా గోన్న పాటల కార్యక్రమం అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట బలగం సినిమా నుండి మంగ్లి రామ్ మిర్యాల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపు భూలక్ష్మి భూమేశ్వర్, శ్రీశాంక్ కిషోర్, దాసర్ రాజేశ్వర్, లలిత శ్రీనిధి, శివాజీ చంద్రకళ సహస్ర, నరసయ్య పద్మ, మహశ్రీ విష్ణు, శోభ భావన వీరందరూ కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై బలగం సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.
5: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు వద్దాం రావులే కొన్ని అక్క.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖైల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 బృందావన హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ వి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పూర్ణ పాటల కార్యక్రమంలో తర్వాతి పాట తొల్లికొండ గ్రామం నుండి కోరుతున్నారు అశోక్ రామారావు. వీరు బాలకృష్ణ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం చిన్న కేశవరెడ్డి సినిమా నుండి పాటను వినిపిస్తున్నాము.

శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల

ఇక్కడ అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట F2 సినిమాను ఢీకొడుతున్న శ్రోతలు రిషికా శ్లోక రుషంగ్. రాజేందర్ వీరంతా కూడా సీతారాం నగర్ కాలనీని సోమవారం నుండి కోరుతున్నారు. మరి వీరందరి కోరికపై F2 సినిమా నుండి ఈ పాఠం ప్రసారం చేస్తున్నాం.

నాలుగు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మహాసంగ్రామం సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోడి రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్ వీరంతా కూడా మహాసంగ్రామం సినిమా నుండి కోరుతున్నారు. మరి ఈ పాట మనకు అందుబాటులో లేనందువలన మహాత్మా సినిమా నుండి పాటను వినిపిస్తున్నాం వీరు కోరికపై.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు కొన్ని జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు.

0: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
8: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
7: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
9: హ్యాపీ యానివర్సరీ డియర్.
10: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
9: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
10: ఏమీ కాలేదనే కదా నా బాధ.
9: అంటే
10: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా

0: బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా గిరా.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: శ్రోతలు వింటున్నారు జానపద గీతాలు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుగుల తామరా
1: సై బాల్
0: బుర్రద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 5:45 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ గీతాల కార్యక్రమం, సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా అన్నవరం సినిమా నుండి టిప్పు కళ్యాణి పాడిన పాట

శ్రోతలు వింటున్నారు సినీ సరాగాల కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో చివరగా వినండి భద్రా సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సహకారంతో రాష్ట్రంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాభివృద్దికి సహకరించాలంటూ 8 కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడ్రన్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల కనెక్టివిటీని పెంచుతూ దేశాభివృద్దికి గణనీయమైన కృషి చేసిందని అన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని

0: చెప్పారు. ఎంఎస్ఎంఏ స్టార్టప్లు ఉపాధి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. పదేళ్లలో గుజరాత్కు ఎంత కేటాయింపులు చేశామో తెలంగాణకు అదేవిధంగా కేటాయింపులు చేసేందుకు సిద్దమే అని, కానీ ఇప్పుడు ఇచ్చేవాటికన్నా సగం నిధులు కూడా రావని, దానికి ముఖ్యమంత్రి సిద్దమేనా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు.
1: వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పిఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. ఉన్నే కేంద్ర సర్కార్ కి పిఎల్ఐ స్కీమ్ సే భీ మదద్ మిలేగి. ఇస్ టెక్స్టైల్ పార్క్ సే బడీ సంఖ్యా మే రోజగార్ కా నిర్మాణ హోగా. ఖాస్ తోర్ పర్ జో హమారీ బహనే బేటియాం హై ఉన్కే లియే అనేక అవసర్ బన్నే వాలే హై.
0: జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు, హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్కు, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైనుకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వికసిత్ భారత్ 2047 కోసం 3 ట్రిలియన్ డాలర్ల భాగస్వామ్యం కోసం కృషి చేస్తామన్నారు. దేశ జీడీపీలో 10% తెలంగాణ వాటా ఉండేలా చూస్తామన్నారు.
2: ఇస్ దేశ కా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ నే యే కహా 2047 తక్ భారత్ కో 30 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బనానే కే లియే వో ఘోషిత్ కియా హువా హై. ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ బనానే కే లియే హమ్ ఘోషిత్ పత్ హమ్ లోగ్ దేశ్ కే సామ్నే రఖా హై. ఆప్ ఏ ప్రధాన మంత్రి కార్యాలయ మే ఏక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సింగిల్ విండో హమారా పర్మిషన్స్ హమారా జో భీ రిక్వెస్ట్ హై రాజ్యో సే వో క్లియర్ తురంత క్లియర్ కర్నే కే లియే ఆప్ ఏక్ విభాగ్
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
3: రైల్వే నెట్వర్క్ కూడా ఈ రోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట అభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. నారాయణపేట జిల్లా మహ్తల్ నియోజకవర్గంలోని కల్వాల్, సీపూర్ గ్రామాల మధ్య 6 కోట్ల 40 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి వాగటి శ్రీహరి ఈరోజు పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు కేవైసీ నమోదుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు రేపటితో ముగుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా మిగిలిన కూలీలుంటే ఈ కేవైసీ చేయించుకోవాలని, ఉపాధి హామీ పథకం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంటీఏ ఇప్ప ధనుంజయ్ తెలియజేశారు. బాసర మాస్టర్ ప్లాన్ పగడ్బందీగా అమలు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈరోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పర్యటించారు. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,

ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటితో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

0: అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఇప్పుడు సమాచార దర్శనలు సమాచారం. మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ నిజామాబాద్ అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాల్లో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్ నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానము. జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ మహిళా అభ్యర్థుల నుంచి పలు డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి డి పద్మగారు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో పలు డిప్లొమా కోర్సులు అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన అనాథ పేద మహిళా అభ్యర్థుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చేసేందుకు 60 సీట్లు ఉన్నాయని, వాటిల్లో అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాల్లో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల కోసం 70% చొప్పున ఒక కోర్సులో 42 సీట్లు కేటాయించినట్టు వివరించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియమం ప్రకారం 3% సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ పాలిసెట్ పరీక్ష రాయకపోయినా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీలోపు కుల, ఆదాయ, తల్లిదండ్రులు మరణించిన ధృవీకరణ పత్రము, పూర్ణాఫైడ్ టీసీ స్టడీ సర్టిఫికెట్లు, 10th మెమోను జతు చేసి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ రూమ్ నంబర్ 17 నిజామాబాద్ నందు సమర్పించాలని వివరించారు. సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం.

శ్రోతలింతవరకు ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:35. ఇప్పుడు వింటారు సినీ సరాగాలు సినీ రంజని కార్యక్రమంలో. ముందుగా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు సినీ సరాంగాల కార్యక్రమం సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

0: వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వరి విత్తనోత్పత్తిలో మెళకువలు ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎం పల్లవి గారు అందించే వివరాలు.
1: ఇవాళ వరి విత్తనోత్పత్తిలో మనం పాటించాల్సిన మెళకువల గురించి చెప్తాను. వరి పంట స్వపరాగ సంపర్కపు పంట కాబట్టి విత్తనోత్పత్తి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే వరి విస్తారంగా పండిస్తున్నారు. ఇంతమందికి విత్తనం అందజేయటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ప్రతి రైతు చిన్న మెళకువలు పాటిస్తూ వారి విత్తనాన్ని వారు ఉత్పత్తి చేసుకున్నట్టయితే వారికి నాణ్యమైన విత్తనం కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న వరిలో అన్ని సూటి రకాలే కాబట్టి రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనం చేసుకోవచ్చు. మనము విత్తనము ఎంపిక చేసుకునేటప్పుడు ధృవీకరణ విత్తనం కనుక మనం చేసుకోవాలంటే మూల విత్తనాన్ని మనము విత్తనోత్పత్తి సంస్థల నుంచి సేకరించుకోవాలి. దీనికోసం ఆ సేకరించిన విత్తనాన్ని తర్వాత కార్బనిజం 1 గ్రాము శిలీంద్రంతో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనము నారు పోసుకోవాలి. 1 ఎకరానికి మనం విత్తనోత్పత్తి చేయాలంటే 2 గుంటల వరకు నారుమడి సరిపోతుంది. దానికోసం దొడ్డు గింజ రకాల విత్తనోత్పత్తి అయితే మనకి 25 కిలోలు, అదే సన్నగింజ రకాలు అయితే 15 కిలోల విత్తనం వరకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని 2 గుంటల నారుమడిలో కనుక పోసుకున్నట్టయితే మనకి ఆ నారు 1 ఎకరానికి వరకు సరిపోతుంది. కానీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే మనము నారుమడి ఎంచుకోవటం అనేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. దేంట్లో అయితే మనం నారు పోసుకోవాలనుకుంటున్నామో ఆ నారుమడిలో క్రితం పంట వరి అయి ఉండకూడదు. వరి అయి ఉంటే గనక అదే వేరే రకం వరి గనక ఆ నారుమడిలో క్రితం పంటగా వేసి ఉన్నట్టయితే దానికి మనము నీరు పెట్టి దమ్ము చేసి మురుగుదమ్ము చేసి దాంట్లో కింద రాలిపడిన గింజలు మొలకెత్తించి తర్వాత నశింపజేయాలి. అలా చేశాకే మనము నారు పోసుకోవాలి. నారు పోసుకున్నాక మనకి 1-2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ వరకు వేసుకోవాలి. వేసుకున్నాక దానికి కలుపు యాజమాన్యం కోసం బ్యూటాక్లోర్ లేదా పిట్లాక్లోర్ 5 ml 1 లీటర్ నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల తర్వాత మనం నారుమడిలో పిచికారీ చేసుకున్నట్టయితే మనకి గడ్డి నుంచి మనకి పరిష్కారం దొరుకుతుంది. అలానే 10 నుంచి 15 రోజుల తర్వాత అయితే పిస్బైరిబ్యాక్ సోడియం 0.5 ml 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపుని నివారించుకోవచ్చు. ఇలా పెంచిన నారుని 20 నుంచి 25 రోజుల తర్వాత దాన్ని మనము నాటుకోవాలి. ముందు నాటేటప్పుడు కూడా మనము పొలంలో కిందటి పంట వరి అయి ఉండకూడదు. వరి వేసి ఉన్నట్టయితే 2-3 వారాల ముందే నీళ్లు పెట్టి మురగదమ్ము చేసుకుని అంతకుముందు విత్తనాలు ఏమైనా ఉంటే మొలకెత్తించి నశింపజేయాలి. ఆ తర్వాత మనము 1 బ్యాగ్ DAP 15 కిలోల MOP కనుక ఆఖరి దుక్కిలో వేసి దాన్ని దున్నుకోవాలి. ఆ తర్వాత 20 నుంచి 25 రోజుల నారుగా తీసుకుని మనము పొలంలో నాటుకోవాలి. ఈ నాటిన తర్వాత మనము ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకోవాల్సి వస్తుంది. 15 నుంచి 20 రోజులకి మరి 2 బస్తాలు యూరియాని 3 దఫాలుగా వేసుకోవాలి. మొదటిసారి నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత పిలక దశలో, తర్వాత 3వ సారి 15 కిలోల MOPతో కలిపి యూరియాని చిరుపొట్ట దశలో మనము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలానే కలుపు యాజమాన్యం కోసం పిట్లాక్లోర్ కూడా పిచికారీ చేసుకున్నట్టయితే కలుపును నివారించుకోవచ్చు. ఈ నాటేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే స్వల్పకాలిక రకాలైతే కనీసం 55 మొక్కలు ఒక కుదురులో 1 చదరపు అడుగులకు ఉండేటట్టు చూసుకోవాలి. అలానే దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుర్లు, మధ్యకాలిక రకాలైతే 44 కుదుర్లు వరకు 1 చదరపు అడుగులో ఉండేటట్టు మనం నాటుకోవాలి. ఈ విత్తనోత్పత్తిలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఏదైనా వరి పంట, వేరే రకాల వరి పంట ఉంటే కనీసం 3 మీటర్ల అంతర్దూరం పాటించాలి. దానితోపాటు మనము బెరుకుల ఎరువేత కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. బెరుకుల ఎరువేత అనేది 3 దశల్లో చేసుకోవాలి. అది పూత దశ, గింజ పొట్ట పోసుకునే దశ, గింజ గట్టిపడే దశ. వీటిల్లో మనము కంపల్సరిగా కెలీల ఎరువేత చేసుకోవాలి. దుబ్బు దశలో మనము కెలీల ఎరువేత చేసినప్పుడు దుబ్బు చేసే పద్ధతి, ఆకు యొక్క వెడల్పు, పొడవు ఇవన్నీ చూసుకుని బెరుకుల్ని ఎరివేయాలి. పూత దశలో కనుక మనము కెలీల ఎరువేత చేసినట్టయితే ముందు లేక ఆలస్యంగా పూతకొచ్చిన మొక్కలను, అలానే పూత యొక్క పిప్పొడి యొక్క రంగు మరియు పోటాకు యొక్క ఆకారం దాన్ని బట్టి మనము బెరుకుల్ని గుర్తించి ఏరివేయాలి. గింజ కట్టే సమయంలో అయితే గింజ యొక్క రంగు, ఆకారం, పరిమాణం, వెడల్పు ఇవన్నీ గమనించుకుని వేరేగా ఉన్న బెరుకులను తీసి ఏరేయాలి. ఇలా మనము కేళీల ఎరివేత చేసుకున్నట్టయితే విత్తనం యొక్క జన్యు స్వచ్ఛతను కాపాడుకోవచ్చు. కేళీల ఎరివేత అనేది విత్తనోత్పత్తిలో చాలా ముఖ్యం. తర్వాత పంట కోసేటప్పుడు కూడా చేతులతో కోయటం చాలా మంచిది. హార్వెస్టర్లు కనుక వాడినట్టయితే హార్వెస్టర్ను బాగా శుభ్రం చేశాకే మనము కోత కొయ్యాలి, లేకపోతే వాటిల్లో కల్తీలు కలిసి మనకి విత్తన యొక్క జన్యు స్వచ్ఛత తగ్గే అవకాశం ఉంటుంది. లేదా హార్వెస్టర్లను ఒకసారి పొలంలో పంపించి సగం ట్యాంక్ నిండాక ఆ వచ్చిన గింజలను తీసేసి తర్వాత మన విత్తనాన్ని మనం తర్వాత కోసిన దాన్ని విత్తనంగా వాడుకున్నట్టయితే మిషన్లో బెరుకులున్నా అవి వాటిల్లో పోతాయి. ఈ కోసిన విత్తనాన్ని తర్వాత మనము జాగ్రత్తగా 12% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టిన విత్తనాన్ని కొత్త గోనె సంచుల్లోనే నిల్వ చేసుకోవాలి. పాత విత్తనాలు ఏమైనా ఉంటే ఆ సంచుల్లో కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సాధారణంగా కొత్త గోనె సంచుల్నే వాడుకుని ఇలాంటి ఏవైనా తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఆశించినట్టయితే సమయానుకూలంగా మామూలు మనం పంటకి ఏవైతే పిచికారీ చేస్తామో అవన్నీ చేసుకుని వాటిని కూడా నివారించుకోవాలి. ఇలా అన్ని పద్ధతులని జాగ్రత్తగా పాటించినట్టయితే మనకు కావాల్సిన నాణ్యమైన విత్తనాన్ని మనమే పండించుకోవచ్చు.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏందిరా?
3: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
6: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. వినే ముందుగా
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
0: న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు.

ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రగీతాల కార్యక్రమం కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారాలలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రసారమయ్యే భక్తి రంజనీ కార్యక్రమంలో వింటారు శ్రీ శివభక్తి గీతాలు. 6:40 డాక్టర్ డి పార్వతి గారి సూక్తులు ప్రసారమవుతాయి. సూక్తి సుధా కార్యక్రమంలో 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7 గంటలకు వింటారు ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి అనిల్ కుమార్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:00 బృందావన హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో స్త్రీల వ్యాధుల వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డాక్టర్ వి ఉషా నవీన్ గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజని తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు వాట్సప్ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
1: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
0: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
1: వరంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కు గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలీ యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ్ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
0: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,500 పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచ స్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్టాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నదీ పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీకండక్టర్ హబ్ గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్ కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు, వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్దతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన

0: లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళ వెట్రికరజకం టీవీకే అధినేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో జీవకంచ మొక్క కరోనా గురించి మోజర్ల ఉద్యానవన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం, ఇంకా ఇప్ప పువ్వు నుండి మహమా తయారీ గురించి మోజర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం, ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగం ఈ అంశం గురించి ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో పనిచేస్తున్నాను. ఈ రోజు మీకు కరోండా జీవకంచ మొక్క గురించి నేను వివరిస్తాను. కరిస్సా కరాండస్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క అపోసైనేసి కుటుంబానికి చెందినది. ఇది జీవకంచకు అనువైన మొక్క. కరోండా దీన్ని మనము వాక్కాయ లేదా కలిమికాయలని కూడా అంటాము. వీటికి మొనదలిన గట్టి ముళ్ళు జతలుగా కలిగి ఉండడం వల్ల ఈ మొక్కను కంచె కొరకు ఉపయోగిస్తారు. కరోండా మొక్క ముళ్ళు దృఢంగా మరియు బలంగా ఉంటాయి, కాబట్టి దీన్ని క్రెస్ట్ తోన్ అని కూడా అంటారు. కరోండా మొక్క ముళ్లతో కూడిన పొద మరియు గుబురుగా శాఖోపశాఖలుగా పెరిగే బహువార్షిక మొక్క. ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలదు, కనుక మెట్ట ప్రాంతాలకు అత్యంత అనువైనది. దీని యొక్క ఉపయోగాలు: ఈ మొక్కలు దట్టంగా పెరుగుతూ ముళ్లను కలిగి ఉండడం వలన పండ్ల తోటల చుట్టూ కంచెగా ఉపయోగిస్తారు. కరోండా కాయలు ఐరన్ మరియు ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, తద్వారా రక్తహీనతను తగ్గించుటకు ఉపయోగపడతాయి. కరోండా కాయలను నిల్వ పచ్చళ్లుగాను చట్నీలుగాను ఉపయోగిస్తారు. కరోండా మొక్క వేర్లు, ఆకులు మరియు కాయలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. కరోండాను జామ్, జెల్లీ, స్క్వాష్, క్యాండీ మరియు సిరప్ల తయారీకి ఉపయోగిస్తారు. కరోండా కాయలను జ్యూస్ మరియు వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తారు. కరోండాను ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును. ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ మొక్క తట్టుకుంటుంది. కానీ ఈ పంట అధిక వర్షపాతము, తక్కువ ఉష్ణోగ్రతను మరియు నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ మొక్కను పెంచుకోవచ్చును. ముఖ్యంగా మెట్ట భూములలో, చేలగట్ల మీద మరియు కంచెల చుట్టూ పెంచవచ్చును. అంతేకాక ఏక పంట కూడా సాగు చేసుకోవచ్చును. దీనికి ఎలాంటి నేలలు సరిపోతాయంటే, మురుగు నీరు పోయే సదుపాయం కలిగిన అన్ని నేలలు అనుకూలము. నీరు నిలవని చెలక నేలలు, గరుకు నేలలు, ఎర్ర నేలలు గరప నేలల్లో బాగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. రాళ్లతో కూడిన గరుకు నేలల్లో కూడా సాగు చేయవచ్చును. ఇది కాయల రంగుని బట్టి దీనిని 3 రకాలుగా విభజించారు. ఆకుపచ్చ రకం, గులాబీ రకం, తెలుపు రకం. మన దగ్గర ఎక్కువగా తెలుపు రకం, ఎరుపు రకం ఎక్కువగా ఉంటాయి. పండు యొక్క వినియోగాన్ని బట్టి దీన్ని ఊరగాయ రకాలు, కోత రకాలు అలా వినియోగించారు. దీంట్లో

0: ఎక్కువగా ఏంటంటే పంత్ మనోహర్, పంత్ సుదర్శన్, కొంకన్ బోల్డ్ రకాలనేవి ఉన్నాయి. ఇవి మన దగ్గర ఈ మొక్కలు మనం వేసుకోవడానికి FRS ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనకి మొక్కలు లభ్యమవుతాయి. అలాగే ఉద్యాన పరిశోధన స్థానము మల్యాల్లో కూడా ఈ మొక్కలు 20 రూపాయలకి మీకు దొరుకుతాయి. అక్కడ కొనుక్కొని మీరు పొలం గట్లలో గాని మీరు మీ పొలంలో నాటుకోవచ్చును. ఇది విత్తనం లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా చేయవచ్చును. విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయదలిచినప్పుడు తాజా విత్తనాలని జూలై ఆగస్టు నెలల్లో సేకరించుకోవాలి. లేకపోతే విత్తనం తాజాదనం కోల్పోయే కొలది విత్తనం మొలక శాతం అనేది తగ్గుతుంది. వర్షాకాలంలో 1 సంవత్సరం వయసున్న కొమ్మలను కత్తిరింపు చేసి IBA ద్రావణంలో ముంచి నాటినట్లయితే వేర్లు బాగా వస్తాయి. నాటుట ఎలా అంటే ఆరోగ్యవంతమైన మొక్కలను ఏక పంటగా లేదా కంచ పంట కొరకు 50x50 సెంటీమీటర్ల కొలతతో గుంతను తీయాలి. గుంతలో తవ్విన మట్టిని, పశువుల ఎరువుని నింపి గుంతను నింపి మొక్కలను జూన్ జూలై మాసంలో నాటుకోవాలి. వర్షాకాలంలో నాటడం వలన నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండి మొక్కలు బాగా నిలదొక్కుంటాయి. ప్రధాన పంటగా మరియు అంతర పంటగా నాటుటకు 2 మీటర్ల దూరంలో, కంచగా నాటుటకు 1x1.5 మీటర్ల ఎడంగా నాటుకోవాలి. దీనికి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎరువులు వేయడం ద్వారా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి నాణ్యమైన పండ్లను ఇస్తాయి. కానీ మనం ప్రస్తుతం కరోనాని ఎక్కువగా కంచగా మాత్రమే సాగు చేస్తున్నాము. కరోనాని ఏక పంటగా లేదా కంచ పంటగా సాగు చేయదలిచినప్పుడు కాపుకి వచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే పూతకి ముందు పూత సమయంలో పశువుల ఎరువు వేసుకోకపోతే 2 నుండి 3 కాపులు కాసిన తర్వాత మొక్కలు నిలువుగా ఎండిపోతాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరము పశువుల ఎరువుని క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే రసాయన ఎరువులు కూడా భూసార పరీక్ష ఆధారంగానే రసాయన ఎరువులు వేసుకోవాలి. 4 సంవత్సరాలు ఆ పైన మొక్కలకి 200 గ్రాముల నత్రజని, 75 గ్రాముల ఫాస్ఫరస్, పొటాష్, 125 గ్రాములు ఇవ్వాలి. నీటి యాజమాన్యం చూసుకున్నట్టయితే కొత్తగా నాటిన మొక్కలు నిలదొక్కునే వరకు నిదానంగా పెరుగుతాయి. కావున క్రమపద్ధతిలో నీటిని ఇవ్వవలసి ఉంటుంది. ఒకసారి మొక్క నిలదొక్కున్న తర్వాత నీరు అంతగా అవసరం ఉండదు. ఎందుకనగా ఇది మొండి జాతి మొక్క కావున నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది. కరోండా మొక్కలు నాటిన 3వ సంవత్సరం నుండి పూత పూసి కాయలు కాస్తాయి. 4వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడిని ఆశించవచ్చును. పూత ఫిబ్రవరి మాసంలో ప్రారంభమై జూలై ఆగస్టు వరకు పండ్లు పక్వానికి వస్తాయి. మేలల నుండి పచ్చికాయలు దొరుకుతాయి. కరోండా మొక్కలను మొదటి 2 లేదా 3 సంవత్సరాల గుబురుగా కంచెకు అల్లుకునేటట్లు పెంచుకోవాలి. కరోండా మొక్కలను 2 లేదా 3 సంవత్సరాల కొమ్మ కత్తిరింపులు అవసరం ఉండదు. దీంట్లో 4 లేదా 5 సంవత్సరాల తర్వాత గుబురు ఎక్కువగా ఉంటే, ప్రధాన పంటకు అడ్డంకిగా ఉంటే కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టుకోవాలి. దిగుబడి విషయానికి వస్తే 4 సంవత్సరాల వయసు కలిగిన మొక్కలు 400 నుంచి 500 కాయల దిగుబడినిస్తాయి. 5 సంవత్సరాల వయసున్న చెట్టు 5 నుంచి 7 కిలోల కాయలు దిగుబడినిస్తుంది. 2 నుండి 3 కోతలు తీసుకోవచ్చును. 1 కిలో కాయల్లో సుమారుగా 250 నుంచి 200 కాయలు ఉంటాయి. మీకు ఎవరికైనా రైతు సోదరులకి కరోండా మొక్కలు కావాలనుకుంటే ఫల పరిశోధన స్థానం సంగారెడ్డి మరియు ఉద్యాన పరిశోధన స్థానం మల్యాల్లో ఉన్న రీసెస్ స్టేషన్ లో సంప్రదించినట్లయితే మీకు అక్కడ 20 రూపాయలకి ఒక మొక్క దొరుకుతుంది. మీరు జూన్ జూలైలో ఈ పంటను నాటుకోవాల్సిందిగా కోరుచున్నాను.
1: నమస్కారం. డాక్టర్ జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, మోజెల్లా, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్, శ్రీ కొండ లక్ష్మణ్, తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్లో భాగంగా మహువా అంటే ఇప్ప పువ్వు నుండి అనేక విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో ఇప్ప పువ్వుకి మధుక లాటిఫోలియా అనే ఒక శాస్త్రీయ నామం ఉంది. మధు అంటే తేనె అని. తేనెలో ఉండే గుణగణాలన్నీ ఈ పుష్పంలో ఉంటాయి. కాబట్టి తేనెలో ఉండే షుగర్స్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాగే మహువాలో కూడా ఫ్రక్టోజ్ యొక్క శాతం అంటే ఫ్రక్టోజ్ అనేది ఒక షుగర్, ఆ షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే కంపౌండ్స్ అంటే మూలకాలు అండ్ రసాయనిక పదార్థాలు ఉండడం వల్ల ఆరోగ్య పరిరక్షణను చేకూర్చే అనేక ప్రయోజనాలను చేకూర్చే ఫ్లేవనాయిడ్స్ అనేటివి. ఫ్లేవనాయిడ్స్ ఏంటంటే మనిషికి వాపు అనేది ఈ మధ్య కాలంలో అనివార్యం. ఈ వాపును తగ్గించడానికి, ఈ వాపునే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ వాపే క్యాన్సర్ కి దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారి నుండి కూడా మీన్స్ రక్షణని కల్పించడానికి ఈ మహువా పూల నుండి తీసిన అనేక రసాలని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటిని వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో తెలంగాణ

రాష్ట్రానికి ఈ మహువా చెట్లు ఒక ఆర్థిక అభివృద్ధిని తీసుకొచ్చే మేలు మెట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే గిరిజన ప్రజలకు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సో ఫారెస్ట్ లో ఇది విరివిగా దొరుకుతుంది కాబట్టి గిరిజనులు ఆ ప్రాంతంలో నుండి ఈ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ ని మనం సేకరించి వాటి నుండి వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు తయారు చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగపడే వివిధ రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసేసి ఆరోగ్య ప్రయోజనం కోసం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా మనం వ్యాపారాన్ని సమృద్ధిగా జరుపుకోవడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అలాగే వీటి యొక్క ఉప ఉత్పత్తులు తెలుసుకోవడానికి ముందు వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి నేర్చుకుంటాం. ఇంత ముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ అంటే ఫ్లేవనాయిడ్స్ అనే గ్రూప్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ వల్ల సో మనకు ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా ఎలాంటి అంటే వాపు ఉన్నా శరీరంలో ఎలాంటి వాపు ఉన్నా కూడా ఈ వాపును నిరోధించే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో టర్పినాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టర్పినాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ అనేది విరివిగా పెరుగుతూ ఉంది, మనుషులో మనసు అనారోగ్య పాలు అవ్వడం, హార్ట్ బ్లాక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణం ఈ మహువా పువ్వులో ఉండే టెర్పనైడ్స్ గ్రూప్ కి ఉంది. అలాగే మనకేంటంటే సపోనిన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ సపోనిన్ వల్ల సపోనిన్ అనేది కూడా ఒక రకమైన పదార్థం ఈ మహువా పువ్వులో ఉంటాయి. దీని వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే సో అనేక రకాలైన మీన్స్ లైక్ గాయాలు కానీ జీర్ణ సంబంధ వ్యాధులు కానీ సో ఎలాంటి మీన్స్ అంటే గాయం తగిలినా కానీ ఇలాంటి సమస్యలను కూడా నివారించే గుణము అనేది ఉన్నాయి. అలాగే టానిన్స్, ఈ టానిన్స్ అనేటివి ఏంటంటే కడుపులో జీర్ణ సంబంధ వ్యాధులు కానీ డయేరియా సంబంధ వ్యాధులు కానీ జీర్ణ కోశానికి సంబంధించిన వ్యాధులను కూడా నివారించే గుణాలు వీటికి ఉంటాయన్నమాట. అంటే సో శరీరంలో ఉండే అనేక రకాలైన రుగ్మతలని నివారించే గుణంతో పాటు శీతల వీర్య అంటే మనకేంటంటే వీర్య కణాల వృద్ధిని పెంపొందించే విధంగా మనకు వీటిలో పుష్పాల్లో అనేక రకాలైన కెమికల్ కంపౌండ్స్ ఉండడం వల్ల సో సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇది విరివిగా ఉపయోగించినట్టయితే మనకేంటంటే మన మనుషులకి వీర్య వృద్ధి పెంపొందించడమే కాకుండా మనకు ఆర్థిక లావాదేవీల్లో దీనికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు లేకుండా అంటే సంతాన యోగ్యం పెంచే విధంగా ఈ పుష్పాల యొక్క ప్రాముఖ్యత అనేది ఉంది. సో కాబట్టి శీతల వీర్య అంటే ఉష్ణం అంటే మనిషిలో స్క్రోటల్ శాఖ అనేది ఉంటుంది, మన యొక్క శుక్ర ఉత్పత్తి జరిగిన తర్వాత అవి నష్టపడకుండా మన బాడీలో టెంపరేచర్ రెగ్యులేట్ అవుతూ వేడి తాకిడికి నాశనం కాకుండా పరిరక్షించి అండ్ శుక్ర కణాల యొక్క చలనాన్ని పెంపొందించి శుక్ర కణాల యొక్క పరిరక్షణ చేకూర్చే గుణాలు ఈ ఇప్ప పువ్వులో ఉన్నాయి కాబట్టి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వీటి నుండి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులు అండ్ వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ల్యాబ్ లో జ్యూస్ ని ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది వివిధ రకాలైన విధి విధానాలని మేము అవలంబిస్తున్నాం. ఈ విధి విధానాల్లో ఏంటంటే ఈ సంవత్సరం దొరికిన మహువా పువ్వులని ఆర్ అదర్వైజ్ ఇప్ప పువ్వులని ఒక సంవత్సరం వరకు స్టోరేజ్ చేసి వాటిని ఒక ద్రావణాన్ని తయారు చేస్తున్నాం. అలాగే ఫ్రెష్ గా దొరికిన పువ్వుల నుండి కూడా ఇంకో రకమైన ద్రావణం తయారు చేసేసి న్యూట్రీ బివరేజ్ రూపంలో వచ్చే నెలలో మేము వాటిని ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి మనకు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మహువా పువ్వుల నుండి మనం అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసేసి మార్కెట్ లో విక్రయించే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకుని విక్రయించినట్టయితే వ్యాపారవేత్తలకి ఉపయోగం కలగడమే కాకుండా ఎవరైతే గ్రో చేస్తున్నారో ఫార్మింగ్ కమ్యూనిటీకి గానీ రాబోయే తరంలో యంగ్ జనరేషన్ కి అంటే జెంజిసి కూడా వ్యాపారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా ఒక స్టార్టప్స్ కూడా మనం అవలంబించవచ్చు. ఇది ఎందుకంటే వీటి మీద దృష్టి ఎందుకు సాధించాలంటే ఈ మధ్య కాలంలో కళ్ళలో కూడా కల్తీ, తాగే నీటిలో కల్తీ, అలాగే మనం తాగే బివరేజెస్ లో కూడా కల్తీ కాబట్టి ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ ని కల్తీ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కల్తీ ప్రదేశంలో ఆరోగ్య పరిరక్షణ ఇచ్చే విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు మనం మార్కెట్ లో ప్రవేశపెట్టగలిగితే ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా మనకు అడవి ప్రాంతంలో విరివిగా దొరికే ఈ పువ్వుల్ని గిరిజనుల ద్వారా మనం సేకరించి వాళ్ళకి ఆర్థిక లబ్ధి కలిగే విధంగా వాళ్లకు దోహదపడుతూ మన

0: ఆర్థిక వ్యవస్థని ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మనకు మన ప్రాంతంలో దొరికే మొక్కల నుండి విరివిగా దొరికే ఈ పుష్పాలను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు మన ప్రాంతంలో ఏర్పడే ఒక రకమైన బివరేజెస్ తయారు చేసేస్తే స్థానికంగా మనం ఎక్కువ ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండే విధంగా ఈ ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకోవాలి. మన మహువా ప్లాంట్స్ని కూడా మనం పెంచుకొని రాబోయే కాలంలో ఇది ఒక పూర్వకాలం నుండి ఒక మంచి పంటగా ఉండేది, కానీ దీన్ని మైనర్ ఫ్రూట్ గా నిర్ధారించారన్నమాట. అంటే తక్కువ మోతాదులో మనం కల్టివేషన్ చెయ్యమన్నమాట. ఓన్లీ మనకు తెలిసినవి ఏంటి, మామిడి చెట్లు అండ్ దానిమ్మ చెట్లు, అరటి చెట్లు, వీటిని మాత్రం మనం ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేస్తున్నాం. దాని స్థాయిలో ఎందుకంటే ఈ మహువా చెట్లు ఏంటంటే నీటి ఎద్దటిని తట్టుకొని వర్షాభావ పరిస్థితుల్లో పెరిగే ఈ మొక్కలు కాబట్టి వీటి నుండి ఆర్థిక లాభం పెంపొందే విధంగా మనం ఫ్యూచర్ లో ఎప్పుడైతే మనకు కరువు కాటకాలు ఏర్పడిన సో నీటి ఎద్దటి ఏర్పడినా అలాంటి ప్రదేశాల్లో సో మనం ఇలాంటి పంటలు పెంచుకున్నట్టయితే మనం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉంటాయి. అందుకని రైతు సోదరులకు ఏంటంటే కొత్త పంటల వైపు మొగ్గు చూపుతూ వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని వాళ్ళ యొక్క నికర ఆదాయం పెంపొందించుకోగలిగితే మన లైఫ్ స్టైల్ గానీ సాంకేతికంగా గానీ అండ్ ఆర్థికంగా గానీ మనం ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ మహువాతో పాటుగా మేము ఏంటంటే బ్యూటియా మోనోస్పర్మ, ఈ బ్యూటియా మోనోస్పర్మ నుండి అనేక రకాలైన క్రీములు కూడా తయారు చేసాం. అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ దొరికే స్థానికంగా ఉండే మొక్కల్ని మనం పరిగణలోకి తీసుకుని సాగులోకి మనం వీటిని తీసుకొచ్చినట్టయితే మనకు సాగు విధానాల ద్వారా సో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొక్కల యొక్క డిఫరెంట్ వెరైటీస్ కూడా డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకు విరివిగా దొరికే అడవి ప్రాంతంలో దొరికి ఈ అడవి ప్రాంతంలో ఉండే ఈ పండ్లని మనం, ఎందుకంటే ఇవి అడవి ప్రాంతంలో నీటి ఎద్దటిని తట్టుకొని పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే కాలంలో నీటి సమస్య, గాలి సమస్య, వాతావరణంలో మార్పులు ఉండే విధంగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణంలో మార్పులకి తగ్గట్టు మనం ఫార్మింగ్ సిస్టమ్ ని అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే తప్ప మనకి రాబోయే కాలంలో ఈ గడ్డు పరిస్థితుల నుండి మనం బయటపడే అవకాశం ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మనకు మన స్థానికంగా పెరిగే మొక్కల్ని మనం డొమెస్టికేషన్ చేసుకొని, అంటే మిగతా మొక్కల్ని ఎలాగైతే మనం సాగులోకి తీసుకొచ్చామో అలాగే ఈ మహువా మొక్కలను కూడా సాగులోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్య పరిరక్షణ దీనికి ఎక్కువగా ఉంది. అంటే వీటిలో ఉండే గుణాలు అనేకం. అంటే ఇందులో ఇది ఒక పోషకాల గని. సో కాబట్టి మొరింగ గురించి విస్తృతంగా మేము పరిశోధన చేసినప్పటికీ తర్వాత మాకు కనిపించిన ఒకే ఒక పుష్పం ఏంటంటే ఈ మహువా పుష్పం. సో కాబట్టి మహువా పుష్పంలోనే కాకుండా మహువా విత్తనాల్లో ఒక నూనె అనేది దొరుకుతుంది. ఈ నూనెకి గాయాలను మాన్పించే గుణం ఉంటుంది, మీన్స్ స్కిన్ కి సంబంధించిన రోగాలని నయం చేసే గుణం ఉంటుంది. నెత్తిలో మనకు చుండ్రు ఏర్పడడం, పేళ్లు రావడం, వీటిని కూడా నిరోధించే శక్తి ఉంటుంది. కేశ పోషణకి ఎక్కువగా వీటి ఉపయోగం వల్ల మనకి ఏంటంటే ఆర్థికంగా మనం బలోపేతం అవడానికి చాలా గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము షాంపూలో అండ్ హెయిర్ ఆయిల్ లో కూడా చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కూడా మా ఆయిల్, హెయిర్ ఆయిల్ రికమెండెడ్ బై ఏంటంటే ఇస్రో సైంటిస్ట్ రవికుమార్ గారు కూడా ఇది చాలా మందికి రికమెండ్ చేశారు. మేము చేసిన హెయిర్ ఆయిల్ గురించి చాలా రెస్పాన్స్ కర్ణాటక ప్రాంతం నుండి, మన తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఆర్డర్స్ వచ్చాయి. సో ఇలాంటి మనం ఏవైతే ఉపయోగకరమైన ఉండే విత్తనాల నుండి మనం ఆయిల్ తయారు చేసుకుని వీటి మిశ్రమంతో మనం ఒక ఫార్ములేషన్ తయారు చేసుకున్నట్టయితే సో మనకు ఒక యూనిక్ ప్రోడక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఒక విత్తనమే కాకుండా, ఒక పుష్పమే కాకుండా, కాయనే కాకుండా, సో అలాగే చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి సో అనేక రకాలైన ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని వీటిని సాగులోకి తీసుకురావడమే మన ముఖ్య ధ్యేయంగా నేను పరిగణిస్తున్నాను.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కే మిథున్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగము, ఉద్యాన కళాశాల, శ్రీ కొండలక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, మోజర్ల వనపర్తి జిల్లా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఉద్యానవన రంగంలో డ్రోన్ల వినియోగము. డ్రోన్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అయితే ఇప్పుడు ఆ డ్రోన్ అన్ని చాలా ఫీల్డ్స్ లో మనం వాడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకుంటే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ఏదైతే ఉన్నదో ఆ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ పాత పద్ధతులు కాకుండా ఏరియల్ గా మనం డ్రోన్స్ తోటి ల్యాండ్ ఒక టోపోగ్రఫీని క్యాప్చర్ చేసుకుంటూ ఆ డ్రోన్ లో ఆ వెజిటేషన్ ఎలా ఉంది అనేది చెప్పేసి ఇప్పుడు కొత్త వస్తున్న టెక్నాలజీ ఇది. ఇప్పుడు భూమయ్య టెక్నాలజీ, దాంట్లో టోపోగ్రఫీలో ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఎంత నీటి లభ్యత ఉన్నది, ఆ వెజిటేషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఉన్నది, మళ్ళీ తర్వాత

అక్కడ సాయిల్ యొక్క పారామీటర్స్ ఏమున్నాయి, అక్కడ ఇన్సెక్ట్ అటాక్ ఉందా లేదా, లేకపోతే పిస్ట్ అటాక్ ఉందా లేదా అని చెప్పేసి మనం డ్రోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న ఉద్యాన రంగంలో ఆ డ్రోన్స్ ను మనం జీపీఎస్ ట్రాకింగ్ తోటి మనం రిమోట్ కంట్రోల్ కూడా ఆటోమేషన్ చేస్తా ఉన్నాము. హరిత పందిర్లు కానీ ఇలాంటి వాటిలో కూడా మనం వాడుతా ఉన్నాము డ్రోన్స్ ని. మళ్ళీ తర్వాత డ్రోన్స్ ని ఇక్కడ అంటే మనము డ్రోన్స్ ని మామూలుగా మాన్యువల్ గా రైతులు ఏం చేస్తారంటే మనకు నాప్సాక్ స్ప్రేయర్లు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేయర్స్ ఉంటాయి, బూమ్ స్ప్రేయర్లు అని చెప్పేసి ఆ స్ప్రేయర్లు వాడుతూ ఉండేది. దానివల్ల రైతులకు డ్రడ్జరీ అనేది పెరుగుతూ ఉన్నది. రైతులు ఎవరు కూడా ఈ రోజులల్లో వీపు వెనకాల స్ప్రేయర్లు వేసుకొని చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఇప్పుడు డ్రోన్ల వినియోగం పిచికారీలో బాగా పెరిగింది. డ్రోన్స్ అనేటివి ఆర్చర్డ్ క్రాప్స్ మీద కూడా ఇప్పుడు డైరెక్ట్ ప్రిసైజ్ కంట్రోల్ గా మనం ఎంత మోతాదులో మనం పిచికారీ చేయాలి అని చెప్పేసి డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ తోటి మనం చేస్తూ ఉన్నాము. అంటే ఫీల్డ్ మీదకి వెళ్లకుండా డైరెక్ట్ రిమోట్ బేస్డ్ గానే మనము చేస్తా ఉన్నాము. డ్రోన్స్ గురించి రైతులకు ట్రైనింగ్ మనము రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. దాంట్లో డ్రోన్ 3D ప్రోగ్రామ్ అని చెప్పేసి స్వయం సహకార సంఘాల మహిళలకు వాళ్ళను బోనర్స్ చేస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ తెలంగాణలో చాలా ప్లేసెస్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి జయశంకర్ యూనివర్సిటీలో తెలంగాణ డ్రోన్ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. వివిధ రకాల ప్రైవేట్ ప్లేయర్స్ కూడా మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి, పవమాన్ డ్రోన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా డ్రోన్ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ డ్రోన్ ట్రైనింగ్ ఎవరు పడితే వాళ్ళు ఉండదు, మనం దానికి ఒక స్టిప్యులేటెడ్ టైం ఉంటుంది, ఆ టైం లోపల ట్రైనింగ్ తీసుకోవాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఇది చార్జబుల్ బేస్డ్ అన్నట్టు, ఫ్రీగా ఇవ్వరు ఎవరు కూడా. కాబట్టి రైతు సోదరులు ఈ డ్రోన్స్ ని ఎంత ఎక్కువ వినియోగంలోకి తీసుకొస్తే అంత వాళ్ళకు పని ఈజీగా అవుతుంది, మళ్ళీ తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పని కూడా తొందరగా అవుతుంది. మన ఫెర్టిలైజర్ యూజ్ ఏదైతే ఉన్నదో మాన్యువల్ గా కంటే డ్రోన్స్ లో తక్కువ వాడకం ఉంటుంది. ఇంచుమించు ఒక 25-30% మన ఫెర్టిలైజర్ ఏదైతే మనం డ్రోన్స్ బేస్డ్ లో సేవింగ్స్ అయితే ఉంటుంది. మన వాటర్ అనేది కూడా ఏదైతే మనం డిజాల్వ్ చేయడానికి వాడతామో అది కూడా సేవ్ అవుతుంది. డ్రోన్స్ అల్టిమేట్ గా ఏంటంటే మనకు ఫెర్టిలైజర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఒక ఖచ్చితత్వం తోటి అప్లికేషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డ్రోన్స్ అంటే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్రోన్ యొక్క ఖర్చు కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నది. అందుకనే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ బేస్డ్ గా చిన్న సన్నకారు రైతులకు డ్రోన్స్ ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ డ్రోన్స్ ను కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ను తీసుకొని వచ్చినాయి. కస్టమ్ హైరింగ్ సెంటర్ లో ఏంటంటే మనకు వివిధ రకాల పనిముట్లను మనకు రెంటల్ బేసిస్ లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. పంట దుక్కులు దున్నే కాడి నుంచి మనకు కోత అనంతరం విలువ ఆధారిత పదార్థాలు చేసుకునే కాదాక కూడా మనకు కస్టమ్ హైరింగ్ సెంటర్ లో మనకు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మ్ మెషినరీ ఎక్విప్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అనేది మనకు రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చినారు. ఇలాంటి సదవకాశాన్ని రైతులు వినియోగించుకోగలరు. రైతులే ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి డ్రోన్లను తీసుకొని వాళ్లే రెంటల్ బేసిస్ లో వాళ్ళు చేయగలిగితే ఇటు రైతులకు ఆదాయం సమకూరుతుంది, అలానే వాళ్లకు సంబంధించిన పనులను కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది.

0: డాక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా అతడు ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

కార్యక్రమంలో చివరిగా డార్లింగ్ సినిమా కోసం సూరజ్ ప్రశాంతిని గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమాన్ని విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతి.

0: పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 15 సెకండ్లు. శ్రోతలు వింటున్నారు 103.8 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వింటారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం పలుకుతూ మరి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను కోరుతున్న శ్రోతలు ఎవరో చూద్దామండి. ముందుగా వినబోతున్న పాట కొండవీటి దొంగ సినిమా నుండి. చిత్ర ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, గంగారెడ్డి, భూమేశ్వర్ వీరందరి కోరికపై కొండవీటి దొంగ సినిమా నుండి వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాము.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
3: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భారత్ లాల్, పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యాలోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ వీరంతా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్సీ నుండి కోరుతున్నారు. మరి వీరంతా కోరుతున్న పాట ఆహుతి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటని. మరి వీరందరి కోరికపై వీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన పాటల కార్యక్రమం అభిరుచి. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట స్వయంవరం సినిమా నుండి కేజీ యేసుదాస్ పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా మోహన్ రావుపేట గ్రామం నుండి అడ్డగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, వేదశ్రీ, శాంతాబాయి, రవి, మానస, సమృద్, గోదావరి, పూజిత, నవీన్, భాగ్యవీర్ వీరందరి కోరికపై స్వయంవరం సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో తర్వాతి పాట ఆరాధన సినిమా నుండి ముమ్మ రఫి ఎస్ జానకి పాడిన పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోత రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కాన్గుల గోపాల్ గారు వీరి కోసం ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు దొంగరాముడు సినిమా నుండి జిక్కి ఘంటసాల పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు శాంభవి జగదీశ్వర్ తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దొంగరాముడు సినిమా నుండి ఈ పాటను ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో చివరగా వినబోతున్న ఈ పాట చిల్లర దేవుళ్ళు సినిమా నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు సిరికొండ మండలంని ఆవనంది గ్రామం నుండి. శ్రీరామ వసంత భారతి శ్రీరామ్ హనుమానులు హరీష్ అరుణ్ అజయ్ మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై చిల్లర దేవుళ్ళు సినిమా నుండి ఈ పాటను వినిపిస్తున్నాం.

శ్రోతలు ఇంతవరకు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.

0: శ్రోతలు వింటున్నారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు.
1: ఉన్నాదిరా.

శ్రోతలింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో